0: 6,300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుతం భౌగోళిక రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఇది ఆత్మ నిర్బర్ భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం డీఓపీటీ జారీ చేసిన అధికారిక ఉత్తర్వు ప్రకారం ఈ నెల 24వ తేదీతో ముగిన పదవీకాలాన్ని పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో మరో ఏడాది పాటు ప్రవీణ్ సూద్ దర్యాప్తు సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన వర్షం తుఫాను పిడుగుల కారణంగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. భదోహీ జిల్లాలో అత్యధికంగా 15 మంది, మీర్జాపూర్లో 10 మంది, ఫతేపూర్లో 9 మంది చనిపోయారు. పిడుగులు పడ్డం, గోడలు కోల్డం, చెట్టు విరిగిపడ్డం వల్ల ఈ మరణాలు సంభవించాయి. మెడికల్ కోర్సులో ప్రవేశాలు నిర్వహిస్తున్న నీట్ పరీక్ష నిలిపేయాలని, దానికి బదులుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు రాష్టాలను అనుమతించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కేంద్రాన్ని కోరారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, దర్యాప్తు సీబీఐకి బదిలీ అనే విషయం ప్రస్తావిస్తూ జాతీయ స్థాయి పరీక్షల్లో లోపాలు ఎత్తిచూపారు. నీటి వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వేడిగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్టాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయలో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, హిమాలయ, సిక్కిం, తమిళనాడు, పదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రఘువంశీ 71 పరుగులు చేయగా రింకు సింగ్ 49 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో వరలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 105 పరుగులతో సెంచరీ చేసి జట్టును గెలిపించారు. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో ఉన్న మెరుగైన రన్ రేట్ కారణంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులు 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి, మాతో ముచ్చటించండి.
1: ఫోన్ నంబర్లు 0874295038, 295039.

0: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా యాప్ ద్వారా మిమ్మల్ని అలరిస్తోంది ఆకాశవాణి కొత్తగూడెం ఎఫ్ఎం.
1: నీ పేరు రాసి పెట్టినా అన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా.
2: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నోటి క్యాన్సర్ అవగాహన సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాము తాములూరి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కలవకొలను నాగలక్ష్మి.
3: శ్రోతలకు నమస్కారం. ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ ఇటీవల కాలంలో ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. నోటి క్యాన్సర్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, నోటి క్యాన్సర్ ఎంత ప్రమాదకరం, రోగ నిర్ధారణ అలాగే చికిత్సలు, నోటి క్యాన్సర్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మనకి ఈరోజు వివరిస్తున్నారు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాము దాములూరి గారు. నమస్కారం డాక్టర్ గారు.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, నోటి క్యాన్సర్ అంటే ఏంటండి?
4: నోటి క్యాన్సర్ అనేది మన ఇండియాలో చూసుకుంటే ప్రధానమైన క్యాన్సర్ అండి. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 1 లక్ష నుంచి 1.5 లక్షల పీపుల్ నోటి క్యాన్సర్ కి ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. మనకి చూసుకుంటే ప్రతి 3 క్యాన్సర్ పేషెంట్స్ లో ఒకళ్ళు నోటి క్యాన్సర్ తో బాధపడుతున్నారు. వరల్డ్ మొత్తంలో చూసుకుంటే ఇండియాలో నోటి క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ. ఇది ముఖ్యంగా మగవాళ్ళలో ఎక్కువగా వస్తుంది. అరౌండ్ 40 ఇయర్స్ మనం ఎక్కువగా చూస్తుంటాం. కామన్ గా ఎందుకు వస్తుంది అంటే మనకి ఉండే అలవాట్ల వల్ల వస్తుంది. మెయిన్ అలవాటు ఏంటంటే టొబాకో. ఎనీ టొబాకో రిలేటెడ్ అంటే పొగాకు సంబంధమైన ప్రొడక్ట్స్ 2 రకాలుగా విభజిస్తాం, స్మోకింగ్ టొబాకో, నాన్ స్మోకింగ్ టొబాకో అని. స్మోకింగ్ టొబాకో అంటే మెయిన్ గా చూస్తే బీడీలు గానీ, సిగరెట్లు గానీ, సిగార్స్ గానీ, ఇట్లాంటి వాటిని స్మోకింగ్ ఫామ్ ఆఫ్ టొబాకో అంటాము. నాన్ స్మోకింగ్ ఫామ్ అంటే మనం తింటారు కొద్ది మంది టొబాకోని, కైని, గుట్కా, జరద, పాన్, ఇట్లాంటివి నాన్ స్మోకింగ్ ఫామ్ ఆఫ్ టొబాకో ఉంటుంది. ఇది మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ఓరల్ క్యాన్సర్స్. ఓరల్ క్యాన్సర్ ఎక్కువగా వీళ్ళలో ఎక్కువగా వస్తుంది. రెండో కారణం ఏంటంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ నోటి క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. స్మోకింగ్, ఆల్కహాల్ ఈ రెండు కలిపి తీసుకున్న వాళ్ళలో రిస్క్ అనేది 2 రెట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా క్రానిక్ అల్సర్స్ ఉన్న వాళ్ళు గాని, ఈ మధ్యలో మేము కొద్దిగా HPV రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా ఈ ఓరల్ క్యాన్సర్ కి కాజ్ చేస్తుంది. మెయిన్ గా టొబాకో, ఆల్కహాల్, క్రానిక్ ఇరిటేషన్ ఇన్ ద మౌత్ అండ్ HPV రిలేటెడ్ క్యాన్సర్స్ ని మనం ఓరల్ క్యాన్సర్ గా చూస్తున్నాం. మెయిన్ గా ఓరల్ క్యాన్సర్స్ ఏంటి అంటే మనకి నోటిలో 5 రకాల భాగాలు ఉంటాయి. వాటిని ఎట్లా డివైడ్ చేస్తామంటే ఓరల్ క్యాన్సర్ ని లిప్ క్యాన్సర్ ఒకటి, బకల్ క్యాన్సర్ ఒకటి, జింజివల్ క్యాన్సర్ ఒకటి, ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ క్యాన్సర్స్ ఒకటి, టంగ్ క్యాన్సర్ ఒకటి, ఇట్లా 5 రకాల భాగాల్లో వచ్చే క్యాన్సర్ ని నోటి క్యాన్సర్ అంటాము. ఈ నోటి క్యాన్సర్ అనేది చాలా మందిలో అలవాట్ల వల్లనే ఎక్కువగా వస్తూ ఉంటుంది.
3: డాక్టర్ గారు, ప్రారంభ దశలో నోటి క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయండి?
4: చాలా మంది వాళ్ళకు వచ్చిన సింటమ్స్ గానీ, వాళ్ళకు వచ్చిన ఇబ్బందిని గానీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మౌత్ లో మానని పుండులు మేము ఎక్కువగా చూసే కామన్ సింటమ్ అండి. 2 వీక్స్ కంటే ఎక్కువ మానని పుండు, ఎటువంటి పుండున్నా దాన్ని మనం డాక్టర్ ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఆ పుండు ఎక్కడైనా ఉండొచ్చు, పెదాల మీద ఉండొచ్చు, నాలుక మీద ఉండొచ్చు, గమ్స్ మీద ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మానని పుండు 2 వారాలు గనక ఉంది అంటే అది వెంటనే డాక్టర్ ని సంప్రదించడం ద్వారా ఎర్లీ స్టేజెస్ లోనే మనం డిటెక్ట్ చేసి దాని ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా క్యూర్ చేయొచ్చు. వైట్ ఆర్ రెడ్ ప్యాచ్ అంటాం, దాన్ని ఎరిథ్రోప్లేకియా ఆర్ ల్యూకోప్లేకియా అంటారు. వీటిని ప్రీ మాలిగ్నెంట్ లీజన్స్ అంటాం. కొన్నిసార్లు ఇవి క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది. వాటిని ఎరిథ్రోప్లేకియా గానీ ల్యూకోప్లేకియా గానీ ఉన్నప్పుడే దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా మనం క్యాన్సర్ మారక ముందే మనం దాన్ని ప్రివెంట్ చేయగలుగుతాము. ఇంకా కొద్ది మందులు ఏంటంటే నోట్లో మంటగా ఎక్కువగా ఉండటం, ఇట్లాంటి సింటమ్స్ లో బుగ్గ వాయటం గాని, పెదాలు వాయటం గాని, గడ్డలాగా ఉండటం గాని, నెక్ లో గడ్డలతో కూడా కొద్ది మంది మా దగ్గరికి వస్తుంటారు. మిగతా సింటమ్స్ కొద్దిగా అడ్వాన్స్ స్టేజ్ లో ఏంటంటే మౌత్ ఓపెనింగ్ డిఫికల్ట్ అవటము, అవి దవడ బుక్క గనక తినేసి అది పళ్ళు లూజ్ అయి పళ్ళు పడిపోవటము రీజన్ లేకుండా, కొన్నిసార్లు వాయిస్ మారటము, కొన్నిసార్లు పెయిన్ ఇయర్ కెళ్ళటము, లో ఉన్న గడ్డ ద్వారా వచ్చిన వాళ్ళకి ఇవాల్యుయేట్ చేస్తే ఓరల్ క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. ఎర్లీ డేస్ లో డిటెక్ట్ చేయడానికి మనం ఏం చేయాలంటే సెల్ఫ్ చెక్ ఎట్ హోమ్ ఇస్ ద బెస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే వన్స్ ఇన్ ఏ మంత్ మనం మిర్రర్ దగ్గర నించొని మనం

0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి. శనివారం ఉదయం
1: 8:35 నిమిషాలకు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: మౌత్ వైడ్ గా ఓపెన్ చేసి నాలుక పైకని కిందకని ఎక్కడ పుండుందా, తెల్లటి గాని పెరుపు గాని మచ్చలున్నాయా, అవన్నీ మనం క్లియర్ గా చూసుకోవాల్సింది ఉంటుంది. ఎటువంటి డౌట్ ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించడం ద్వారా ఎందుకు వచ్చింది అని మేము పరీక్ష చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా అర్లీ స్టేజెస్ లో ఎంత్రోప్లేకియా, ల్యూకోప్లేకియా, ప్రీ క్యాన్సరస్ కండిషన్ లో ట్రీట్ చేయొచ్చు. ఒకవేళ క్యాన్సర్ వచ్చినా గానీ ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ చేయడం ద్వారా సింపుల్ ట్రీట్మెంట్ తోని సాల్వ్ అవుతుంది. ఎటువంటి మానని పుండున్నా 2 వీక్స్ వరకు మానని పుండున్నా వెంటనే డాక్టర్ ని సంప్రదించడం బెటర్.
1: డాక్టర్ గారు, నోట్ క్యాన్సర్ అంటే ముఖ్యంగా గొంతు, నాలుక, దవడ భాగాల్లో గడ్డలు ఏర్పడినప్పుడు అవి క్యాన్సర్ కి దారితీస్తాయండి?
0: అవునండి, కొద్ది మందిలో క్యాన్సర్ పేషెంట్స్ లో కొద్ది గడ్డ లాంటిది మనం చూస్తాం. నోటి క్యాన్సర్ లో ఎస్పెషల్లీ బుగ్గ భాగంలో గడ్డ లాంటిది చూస్తాం. అంటే మానని పుండు, పుండు అనేది మనం ఎక్కువ చూస్తుంటాం. సార్కోమా అంటాం, అది చాలా చాలా రేర్. ఇంకొకటి లైపోమా అంటాం, లింఫోమాస్ అంటాం, గడ్డలాగా ప్రజెంట్ అవుతాయి ఎస్పెషల్లీ నోటి క్యాన్సర్లు. తెల్ల మచ్చ లేదా ఎర్ర మచ్చ, ఇవి మనం ప్రధానంగా క్యాన్సర్ పేషెంట్స్ లో చూసే సింప్టమ్స్.
1: డాక్టర్ గారు, మరి కొంతమందిలో నోటిలో నాలుక, దవడ, గొంతు దగ్గర అల్సర్స్ ఏర్పడుతూ ఉంటాయి. కొంచెం కారం తిన్నా కూడా, కొంచెం వేడి పదార్థాలు తిన్నా కూడా విపరీతమైన బాధపడుతూ ఉంటారు. కొంతమందిలో బాగా ఇన్ఫెక్షన్ అయిపోతూ ఉంది. మరి ఈ అల్సర్స్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి ఇది కూడా నోటి క్యాన్సర్ కి దారితీసే అవకాశాలు ఉంటాయండి.
0: కొద్ది మంది మా దగ్గర నోటి మంట అనుకుంటూ వస్తారు. నోటి మంటకి చాలా రకాల కారణాలు ఉన్నాయండి. దీంట్లో ఒకటి క్యాన్సర్ రిలేటెడ్ నోటి మంటలు ఉంటాయి, ఇంకొకటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటాయి. కొన్ని రకాల విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా నోటి మంట వస్తుంది, దాన్ని గ్లాసైటిస్ అంటాం గానీ ఇవి ఉంటాయి. కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లో కూడా నోటి మంట వస్తుంది. అంతేకాకుండా సబ్ మ్యూకోజల్ ఫైబ్రోసిస్ అని ఒక కండిషన్ ఉందండి, అది ప్రీ మాలిగ్నెంట్ లీజన్ అంటాం. అంటే అటువంటి వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మెయిన్ గా ఎవరైతే టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ తీసుకున్నారో వాళ్ళలో నోటి మంట అనేది కొద్దిగా మనం ఆలోచించాల్సిన విషయం ఎక్కువగా ఉంటుంది. మెయిన్ గా టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్, పాన్ గానీ, గుట్కా గాని తినే వాళ్ళు గానీ, స్మోకింగ్ చేసే వాళ్ళు గానీ, వీళ్ళలో ఏంటంటే నార్మల్ ఇమ్యూనిటీ వెళ్ళిపోయి మొత్తం సబ్ మ్యూకోజల్ ఫైబ్రోసిస్ ఉంటది, వాళ్ళకి ఏ తిన్నా మంటగా ఉంటుంది. అటువంటి వారిలో ప్రతి ఇయర్ 1% ఛాన్సెస్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరు జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఎవరికైతే దురలవాట్లు ఉన్నాయో, స్మోకింగ్ గానీ ఆల్కహాల్ గానీ ఉన్నాయో, వాళ్ళలో నోటి మంట వస్తే మాత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి అలవాటు లేని వాళ్ళలో నోటి మంటకి ప్రధానమైన కారణం ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. టెస్ట్ చేసేసి వాళ్ళకి విటమిన్ టాబ్లెట్స్ గానీ విటమిన్ సప్లిమెంటేషన్ ఇవ్వడం ద్వారా స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు మంట గానీ తగ్గిపోతుంది. రెండో పుండు, అది స్ట్రెస్ అల్సర్ అంటారు. యూజువల్ గా వేడి పొక్కులు కావండి, దాన్ని ఆఫ్తస్ అల్సర్ అంటారు. ఆఫ్తస్ అల్సర్ అంటే ఏంటి అంటే మన స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే తెల్లటి పుండ్లు లాంటివి మనకి ఏర్పడతాయి. ఎస్పెషల్లీ మొబైల్ పార్ట్స్ లో టంగ్ మీద గానీ, లిప్స్ మీద గానీ, బకల్ మ్యూకోజా మీద గానీ, ఇటువంటి వాళ్ళు చిన్న చిన్న పుండ్లు ఏర్పడతాయి. నొప్పి అనేది విపరీతంగా ఉంటుంది. ఇవి సడన్ గా స్టార్ట్ అవుతాయి. చాలా వరకు ఇవి 3 to 4 days లో వాటంతట అవి మానిపోతుంటాయి. ఇటువంటి పుండ్లకి మనం ఎటువంటి బాధ పడక్కర్లేదండి. ఎటువంటి దురలవాట్లు లేదు, చిన్న పుండు వచ్చింది అంటే మీరు కంగారు పడాల్సింది ఏం అవసరం లేదు. యూజువల్ గా అది మానిపోతుంది. ఒకవేళ గనక ఆ పుండు గనక 2 వారాల వరకు మానలేదు అంటేనే అప్పుడే మేము టెస్ట్లు చేస్తాం. కాకపోతే కొద్ది మంది అలవాట్లు ఉన్న వాళ్ళు ఉంటాయి, ఎక్కువ క్రానిక్ స్మోకర్స్ గానీ, ఎక్కువ టొబాకో ప్రొడక్ట్స్ గానీ, ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళలో ఏమంటే ఈవెన్ చిన్న పుండున్నా గానీ మనం టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళలో క్యాన్సర్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వెంటనే బయాప్సీ చేయాల్సిన అవసరం గానీ ఏదైనా ఉంటుంది.
1: డాక్టర్ గారు, మరి కొన్ని రకాల నోటి ఇన్ఫెక్షన్ల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందండి?
0: మెయిన్ గా HPV రిలేటెడ్ ఇన్ఫెక్షన్ గానీ రిపీటెడ్ ఇరిటేషన్. కొద్ది మందిలో ఏంటంటే షార్ప్ టూత్ అనేది ఉంటుందండి, అంటే టూత్ అనేది చాలా షార్ప్ గా ఉంటుంది. వాళ్ళకి రిపీటెడ్ గా బుగ్గకు అనేది ఇంజురీ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ బుగ్గకి ఇంజురీ అయిన కొత్త సెల్స్ ప్రొడ్యూస్ అయ్యే టైంలో ఆ సెల్స్ కొన్నిసార్లు క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది. ఇల్ ఫిట్టింగ్ డెంచర్ అంటారు, పళ్ళు ఊడిపోయిన వాళ్ళు డెంచర్స్ పెడతారు. ఆ డెంచర్స్ కరెక్ట్ గా కూర్చోకపోతే ఏంటంటే అది రిపీటెడ్ గా రాపిడి వల్ల అక్కడ పుండు ఏర్పడుతుంది. ఈ విధంగా రిపీటెడ్ చేంజెస్ వల్ల క్రానిక్ పుండు అయ్యి వాటిలో క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది. ఎక్సెప్ట్ HPV. ఈ మధ్యలో మనం ఎస్పెషల్లీ ఓరోఫెరింజల్ క్యాన్సర్స్ అంటే టాన్సిలర్ క్యాన్సర్, నాసోఫెరింజల్ క్యాన్సర్, వీటిలో HPV అనే వైరస్ ఇన్ఫెక్షన్ ని మనం ఎక్కువగా చూస్తున్నాం. ఇప్పుడు HPV కి వ్యాక్సినేషన్ ద్వారా కూడా అటువంటి ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడం ద్వారా ఎస్పెషల్లీ ఓరోఫెరింజల్ క్యాన్సర్స్, నాసోఫెరింజల్ క్యాన్సర్స్ మనం కొద్ది వరకు ప్రివెంట్ చేయగలం.
1: డాక్టర్ గారు, మరి గొంతులో ఇన్ఫెక్షన్స్,

0: నోటిలో అల్సర్స్ రాకుండా ఉండాలంటే, ఇవి క్యాన్సర్ కి దారితీయకుండా ఉండాలి అంటే అందరూ కూడా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలండి?
1: నోటి క్యాన్సర్ కి ప్రధానమైన కారణం మన దురలవాట్లు. టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్, స్మోకింగ్ గానీ నాన్ స్మోకింగ్ ఫామ్ గానీ, వీటికి దూరంగా ఉండటం వల్ల మనం క్యాన్సర్ ని చాలా వరకు ప్రివెంట్ చేయగలం. టొబాకో తీసుకునే వాళ్ళలో ఆ ఎఫెక్ట్స్ అనేది 10 ఇయర్స్ వరకు ఉంటాయి. మనం ఇప్పుడు స్టాప్ చేసినా వెంటనే క్యాన్సర్ ఇన్సిడెంట్స్ గానీ టొబాకో రిలేటెడ్ కానీ మనకి తగ్గిపోవు. ఆ ఎఫెక్ట్స్ అనేది 10 ఇయర్స్ వరకు ఉంటాయి. టొబాకో కంటిన్యూస్ గా తీసుకుంటూ ఉంటే ప్రతి ఇయర్ 1% ఛాన్స్ క్యాన్సర్ వచ్చే ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. 30 ఇయర్స్ తీసుకున్నామంటే మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు 30% ఉంటాయి. 40 ఇయర్స్ తీసుకున్నామంటే 40% ఉంటాయి. ఆ విధంగా టొబాకో మనం ఎంత ఎక్కువ రోజులు తీసుకుంటే మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి ఆల్కహాల్. ఇది నోటి క్యాన్సరే కాదు, చాలా రకాల క్యాన్సర్స్ ని మనకి ఆల్కహాల్ అనేది కాజ్ చేస్తుంది. అప్పర్ ఎసోఫేజియల్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ ఇట్లాంటివి. ఈ ప్రధానమైన ఈ 2 దురలవాట్లకి చాలా దూరంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే అరికా నెట్, అరికా లీవ్స్ అంటారు, అంటే తమలపాకు, తమలవక్క అవి కూడా తీసుకోవడానికి దూరంగా ఉండాలి. చాలా మంది ఏంటంటే మనకి టొబాకో లేకుండా తమలపాకు మీద సున్నం రాసేసి వక్క పెట్టుకొని అవి వాళ్ళు నోట్లో నములుతూ ఉంటారు. అటువంటి వాళ్ళలో కూడా కొద్ది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తమలపాకు గాని, వక్క గాని, సున్నం గాని మనం మానేయాలి. ఇది మెయిన్ గా దురలవాట్లకు దూరంగా ఉండటం వల్ల మనం చాలా వరకు క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు. కొన్ని రకాల ఫుడ్స్ మన క్యాన్సర్ ని ప్రివెంట్ చేయగలుగుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్, మల్టీ విటమిన్స్, వీటి అన్నిటిని తీసుకోవడం ద్వారా మనం కొన్ని రకాల క్యాన్సర్ ని ప్రివెంట్ చేయగలుగుతాం. మనకి సిట్రస్ ఫ్రూట్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ ఎక్కువ తీసుకోవడం వల్ల దాంట్లో వేరియస్ న్యూట్రిషన్స్, విటమిన్స్, కలర్ఫుల్ ఫుడ్ లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా చాలా వరకు మనకి నోట్లో వచ్చే పుండుని ప్రివెంట్ చేయగలుగుతాం. సమతుల్యమైన ఆహారం, పౌష్టిక ఆహారం తీసుకోవడం ద్వారా మన క్యాన్సర్ వచ్చే అవకాశాలు గానీ, పుండ్లు వచ్చే అవకాశం గానీ చాలా వరకు మనం తగ్గించుకోగలుగుతాం.
0: నోటి క్యాన్సర్ కు సంబంధించిన రోగ నిర్ధారణ పరీక్షల గురించి చెప్పండి.
1: మా దగ్గరికి ఎవరైనా పేషెంట్ గానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి పుండు అని వచ్చినప్పుడు ఫస్ట్ హిస్టరీ అంటారు. అంటే పుండు ఎట్లా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, పెరుగుతూ ఉందా లేదా, వాళ్ళకి ఇవి మెయిన్ గా తీసుకుంటాం పుండు గురించి. రెండోది ఏంటంటే వాళ్ళకి దురలవాట్లు ఉన్నాయా లేవా అని చూసుకుంటాం. ఎన్ని రోజుల నుంచి పుండు ఉంది ఇవన్నీ చూసుకుంటాం. ఆ పుండుని ఎగ్జామిన్ చేస్తాం. ఆ ఎగ్జామినేషన్ లో ఏంటంటే పుండు బోర్డర్స్ అంటారు, అంటే రోల్డ్ అవుట్ మార్జిన్స్, ఇవర్టెడ్ మార్జిన్స్, స్లోపీ మార్జిన్స్, ఆ పుండు ఎలా ఉంది, అది పక్కన ఇంజురేషన్ అంటారు, అంటే గడ్డు గట్టడం అంటారు కదా, అంటే పుండు చుట్టూ ఏమైనా గడ్డు గట్టిందా, లోపల ఇన్ఫిల్ట్రేటింగ్ గ్రోత్, ప్రొలిఫరేటింగ్ గ్రోత్, ఇవన్నీ కూడా మేము ఎగ్జామినేషన్ చేసి చూస్తామండి. ఒకవేళ కనుక ఆ పుండు కనుక క్యాన్సర్ పుండు అని అనుమానం ఉంది అంటే మనకి 100% చేయాల్సిన పరీక్ష ఏంటంటే బయాప్సీ అంటామండి. ఆ పుండు నుంచి చిన్న ముక్క పరీక్ష తీసుకొని అది పరీక్ష ల్యాబ్ లో పంపిస్తే అందులో ఉన్న కణాలు మనం మైక్రోస్కోప్ లో చూసి అది క్యాన్సరా కాదా అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఒకసారి క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత మెయిన్ గా పెట్ స్కాన్ గానీ, సిటీ స్కాన్ గానీ, ఎంఆర్ఐ గానీ, చెస్ట్ స్కాన్స్ గానీ, ఆ పుండు పరిమాణాన్ని, స్టేజ్ ని బట్టి మనం వేరే టెస్ట్లు చేసి ఎంత వరకు స్ప్రెడ్ అయిందో తెలుసుకుంటాం. ఫస్ట్ పుండు అనుమానం ఉందా లేదా హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటారు. దాంట్లో పుండు ఎంత వరకు అనుమానం ఉందో చూస్తాము, అవసరమైతే ముక్క పరీక్ష తీస్తాము. ముక్క పరీక్షలో కనుక కన్ఫర్మ్ అయితే ఎంత వరకు ఉందో తెలుసుకోవడానికి కొన్ని రకాల పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి ఏ స్టేజ్ లో ఉందో మనం కన్ఫర్మ్ చేసుకుంటాం.
0: డాక్టర్ గారు, నోటి క్యాన్సర్ కు సంబంధించిన ఆధునిక చికిత్స విధానాల గురించి మా శ్రోతలకు చెప్తారా?
1: నోటి క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉందో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. చికిత్స చేయటంలో మనకి ఫస్ట్ నుంచి 4 ఇయర్ స్టేజ్ వరకు బెస్ట్ ట్రీట్మెంట్ నోటి క్యాన్సర్ కి ఏంటి అంటే సర్జరీ. ఆ పుండుతో పాటు చుట్టూ 1 నుంచి 1.5 సెంటీమీటర్లు నార్మల్ టిష్యూ కూడా తీయాల్సిన అవసరం ఉంటుందండి. కంటి కనపడని కణాలు కొన్నిసార్లు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చుట్టూ 1 నుంచి 1.5 సెంటీమీటర్ల వరకు కంప్లీట్ గా తీసేస్తాం. కొన్నిసార్లు బోన్ కు దగ్గరగా ఉంటే దవడా బొక్క కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. మనం క్యాన్సర్ ఆపరేషన్ అనేది ఒక స్టెప్ ముందుకెళ్ళి మనం చేస్తాము. ఎందుకు అంటే నెక్ కు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్ కు స్ప్రెడ్ అయిందా లేదా అనేది లింఫ్ నోడ్స్ అంటాయి, మెయిన్ గా లింఫ్ నోడ్స్ కి స్ప్రెడ్ అవుతుంది. నెక్ లో కూడా లింఫ్ నోడ్ డిసెక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ లింఫ్ నోడ్ డిసెక్షన్ చేసి ఇవి పరీక్షకు పంపిస్తాం. మనం పరీక్షకు పంపించినలో 14 రకాల టెస్టులు చేస్తాం. సైజ్ ఎంత ఉంది, డెప్త్ ఎంత ఉంది, రక్తనాళాల్లో చుచ్చుకుపోయే అవకాశం ఉందా లేదా, లింఫ్ నోడ్స్ ఎన్ని తీసాము, ఎన్ని పాజిటివ్ వచ్చాయి, ఎంత సైజ్ ఉంది, గోడ పగిలి బయటకు వచ్చిందా, మనం తీసి

0: మన మార్జిన్స్ నెగిటివా, వీటన్నిటిని బట్టి మనకి ఏ స్టేజ్ లో ఉంది, ఎంత రిస్క్ ఉంది అనేది తెలుస్తుంది. దీన్ని బట్టి కొద్ది మంది పేషెంట్స్ లో, అంటే స్టేజ్ 3-4 పేషెంట్స్ లో రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని హై రిస్క్ ఫీచర్స్ అంటాం, ఎక్స్ట్రా నోడల్ ఎక్స్టెన్షన్ గానీ, కాకపోతే మనం తీసిన దానికంటే ఇంకా స్ప్రెడ్ ఎక్కువ అయిపోయినా గానీ కొద్దిగా కీమోథెరపీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది మెయిన్ గా మనకి ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ చేస్తే మనకు సర్జరీ, దాని తర్వాత కీమోథెరపీ ఇవ్వాల్సింది ఉంటుంది. కొద్ది మంది ఏంటంటే అడ్వాన్స్ స్టేజ్ లో వస్తారు, కొద్దిగా ఆపరేషన్ చేయడం డిఫికల్ట్. అటువంటి వాళ్ళకి ఏంటంటే కీమోథెరపీ ఇచ్చి కొద్దిగా సైజ్ తగ్గించుకొని మనం ఆపరేషన్ చేస్తాం.
1: డాక్టర్ గారు, మరి నోటి క్యాన్సర్ గురించి అలాగే రోగ నిర్ధారణ చికిత్సలు, నోటి క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా శ్రోతలకి చాలా వివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
2: నమస్కారం అండి.
3: మీరింతవరకు నోటి క్యాన్సర్ అవగాహన సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాము దాములూరి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి కల్వకొలను నాగలక్ష్మి.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస్, మన జనగణన మన అభివృద్ధి.
6: హలో,
7: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
6: మళ్ళీ
7: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
8: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
6: సార్, అంత డబ్బా?
8: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
6: సార్, 2 లక్షలు?
9: ఏమైంది నాన్న?
6: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
7: అరే,
6: కట్ చేసావా?
9: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
6: మోసమా?
9: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
6: డబ్బుని పోగొట్టుకుంటారు.
8: ఆర్బిఐ అంటుంది,
10: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
11: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా షిరిడీ సాయి చిత్రం నుండి పాటను వినండి.

0: చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: ఆకాశవాణి గిరిజన ప్రజా జీవన విధానాల మేళవింపు గిరిసీమలు గిరిజనుల కార్యక్రమం.
0: గిరిసీమలు కార్యక్రమంలో గిరిజనుల పాటలు వింటారు.

మందాని పాడిన చెల్ల పల్లెరే కొల్లు నాటారమ్మా కదే బోబో వాద కదే బోబో ఉమ్మర గల్లు కదే ముల్లు ప్రేమ గల్ల ముత్పాలతుకో పెరికి గల్ల ముత్పాల ఫల్దే ముల్లు.

0: గొలుసులు వాడు వత్తో నీలు, గొలుసులు వాడు వత్తోనా నీలు, ఓ నీలయ్య గొలుసు వాటు రే మాత్తనా నీలు,
1: గొలుసుల వాడు వత్తో నీల, గొలుసుల వాడు వత్తోడా నీల, నీలయ్య గొలుసు వాటు రే మాత్తనా నీల,
0: ఓ సౌరాల వాడు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: Anubhos Institute of Technology for Women's and Autonomous College, KTPS Road, Palvancha. Jillalone ekaika Mahila Engineering Kalashala. Diploma BTech kursulato patu hostel saukaryam. Nanyamaina vidya 100% placement. Mee ammayila ujjwala bhavishyattiki surakshitamaina best choice. Call cheyandi 9246907407.
2: Girijana praja jeevana vidhanala melavimpu. Girisimalu. గిరిజనుల కార్యక్రమం విన్నారు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8 గంటలకు వస్తుంది. ముందుగా సమాచార ప్రభాత్ వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూబీఐ 1865 అప్రెంటిస్ల భర్తీకి ప్రకటన వెలువరించింది. డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు, పరీక్షలో ప్రతిభతో అవకాశం కల్పిస్తారు. ఎంపికైన వారు పనిచేస్తున్న ప్రాంతాన్ని బట్టి ప్రతి నెల 15,000 నుంచి 20,000 స్టైఫండ్ అందుకోనవచ్చు. ప్రభుత్వ అనుబంధ సంస్థల నియామకాల్లో అప్రెంటిస్ విధానానికి ప్రాధాన్యమిస్తున్నాయి. వ్యవధి 7 అయినప్పటికీ ప్రతి నెల స్టైఫండ్ అందుతుంది. ఈ అనుభవంతో ప్రైవేట్ సంస్థల్లో కొంచెం సులువుగానే ఉద్యోగం పొందవచ్చు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు మార్గం ఏర్పడుతుంది. అందువల్ల తాజా గ్రాడ్యుయేట్లు బ్యాంకుల్లో అప్రెంటిస్ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. అప్రెంటిస్గా 7 సేవల తర్వాత ప్రైవేట్ బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు, ఆర్థిక సేవలు అందించే ఇతర కంపెనీల్లో ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగాలే లక్ష్యంగా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడం చాలా మంచిది. ఈ పరీక్ష రాయడం వల్ల సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి వీలవుతుంది. ఆ తర్వాత రాసే పరీక్షలకు మంచి అనుభవం కూడా పనికొస్తుంది. ఇప్పటికే బ్యాంకుల్లో అప్రెంటిస్గా సేవలందించిన వారికి ఇది అవకాశం అనేది కల్పించబడదు. అభ్యర్థులు అర్హతలు ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కోరుకున్న రాష్ట్రంలో ఖాళీలకు పోటీ పడవచ్చు. ఆ రాష్ట్ర అధికారిక భాషల్లో మాట్లాడడం, చదవడం, రాయడం వచ్చి ఉండాలి. అప్రెంటిస్గా విజయవంతమైన వారికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సర్టిఫికెట్ అందిస్తుంది. అప్రెంటిస్ పనిచేసే ప్రదేశాన్ని బట్టి స్టైఫండ్ మారుతుంది. రూరల్ బ్రాంచుల్లో 15,000, అర్బన్ ప్రాంతాల్లో 18,000, మెట్రో నగరాల్లో 20,000 ప్రతి నెల స్టైఫండ్ చెల్లిస్తారు. ఆన్లైన్లో పరీక్షను నిర్వహిస్తారు. 100 పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్, యాప్టిట్యూడ్, కంప్యూటర్ సబ్జెక్టు నాలెడ్జ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, ఒక్క విభాగం నుంచి 20 చొప్పున 100 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష కాల వ్యవధి 60 నిమిషాలు ఉంటుంది.

0: ప్రతి సరైన జవాబుకు ఒక మార్కు ఇస్తారు. రుణాత్మక మార్కులు అనేవి లేవు. రాత పరీక్షలో అర్హులకు స్థానిక భాషలో పరీక్ష నిర్వహిస్తారు. పోటీ పడుతున్న రాష్ట్రానికి చెందిన భాషను 10 లేదా ఇంటర్లో చదువుకున్న వారికి మినహాయింపు ఉంటుంది. స్థానిక భాషలో ఉత్తీర్ణులకు ధృవపత్రాలు పరిశీలించి వైద్య పరీక్షలు నిర్వహించి అప్రెంటిస్గా నియమిస్తారు. ఏపీ తెలంగాణలో ఖాళీలో పోటీ పడడానికి తెలుగు భాష చదివిన వారై ఉండాలి లేదా తెలుగు రాయడం చదవడం వచ్చి ఉండాలి. మొత్తం 1865 ఖాళీలు ఉన్నాయి. దీంట్లో ఏపీలో 303, తెలంగాణలో 164 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఏప్రిల్ 1, 2022 తర్వాత ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు. వయసు విషయానికి వస్తే ఏప్రిల్ 1, 2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు కలవారై ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగులకు గరిష్ట వయసులో సడలింపు ఇస్తారు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు ఇంటిమేషన్ ఛార్జ్ కింద 200 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. జనరల్ ఓబీసీ మహిళలు 600 రూపాయలు, మిగిలిన వారు 800 రూపాయలు ఇంటిమేషన్ కింద చెల్లించాల్సి ఉంటుంది. దీనికి జీఎస్టీ అదనంగా కలుపుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://www.unionbankofindia.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. https://www.unionbankofindia.bank.in ఈ వెబ్సైట్లో మీకు పూర్తి సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్లో మీ దరఖాస్తు చేరడానికి ఆఖరు తేదీ 19, 2026. ఆన్లైన్ పరీక్షను 6 లేదా 7 నిర్వహిస్తారు.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని వింటారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 2950038, మరొక నెంబర్ 2950039. సుదూర ప్రాంతాల వారి కోసం ఎస్టీడీ కోడ్ 0874. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నవారు ఎం సుమన్, మీ రేడియో నేస్తం శిల్ప. మరి ఇంకెందుకు ఆలస్యం? మొదటి కాలర్ ఎవరో విందాం. హలో,
1: హలో మేడం, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: నేను కొత్తగూడెం గుర్రిగడ్డ నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: మీ పేరండి?
1: రాధాపాసి.
0: రాధాపాసి గారు, మీ మాటతో పాట కార్యక్రమానికి మొదటి కాలర్ మీరు?
1: అవును మేడం, నా లక్కీ అనుకోవాలి మేడం.
0: ఓకే అండి. మరి
1: నాకు ఈరోజు రౌడీ సినిమా నుంచి ఆదాయమే మా అన్న పాట కావాలి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తా. ఎప్పుడు మరి మీ అన్నయ్య గురించి మీరు పాట కోరుకుంటారు కదా, మరి మీ మాటలో ఒక రెండు మాటలు చెప్పండి మీ అన్నయ్య గురించి.
1: మా అన్నయ్య గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా అంత తక్కువ. ఎప్పటికైనా నాకు ఇష్టమైన పాటలే కోరుకుంటా. ఈ నా పాటలని చాలా మంది మా పాటలు కూడా చెప్తాను రేడియోలో. నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఎప్పుడు అన్న చెల్లెది అనుబంధం అట్లా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా మేడం.
0: ఓకే అండి, మీరు కోరినట్టుగా కిరాయి రౌడీలు చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: మా అన్న చిన్నపాతి, మా పెద్ద బాలపాతి గురించి.
0: తప్పకుండా అండి.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: కార్యక్రమంలో మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. హలో.
2: హలో మేడం,
1: నమస్తే అండి. మీ పేరు?
2: నేను ఎల్లగంటి నాగేశ్వరరావు, నెవరి బస్సు నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: నాగేశ్వరరావు గారు, మీ మాటతో పాటే కార్యక్రమానికి స్వాగతం అండి.
2: థ్యాంక్ యూ మేడం.
1: మీకు ఈరోజు ఏ సినిమాలోని పాట కావాలి?
2: మాకు ఈరోజు కానిస్టేబుల్ కూతుర్లో ఎలలు ఇలా మరచిన ఓ చిలుక, మా చెల్లెలు బాల సుమా. అదే
1: బాగా పాడారండి ఈ పాట. ఈ పాట ఎవరి కోసం డెడికేట్ చేస్తున్నారు?
2: మా చెల్లెళ్ళండి.
1: ఓ, చెల్లెలంటే బాగా ఇష్టం అనుకుంటా.
2: అవునండి.
1: ఓకే అండి, తప్పకుండా. మీరు కోరినట్టుగా ఈ పాట వినిపిస్తున్నాను, వినండి.

0: శ్రోత కోరిన పాట కొన్ని అనివార్య కారణాల వల్ల వినిపించినందుకు క్షమించండి.
1: పల్లకిలో శ్రోతల ముచ్చట
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి, మాతో ముచ్చటించండి.
3: ఫోన్ నెంబర్లు 0874295038, 295039.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు కాపర్తి బాబుచారిసింగ్ మేడం, ఖమ్మం జిల్లా రాఘనాథపాలెం మండలం ఏలపూడి గ్రామం నుంచి. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి, మీరు బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: మీకు ఈరోజు ఏ సినిమాలోని పాట కావాలండి?
1: ఈరోజు లక్షాధికారి చిత్రంలో నుంచి మా పుల్లో ఏముంది నీ మనసులో ఏముందని.
0: తప్పకుండా వినిపిస్తున్నాను, వినండి.
1: ఏలపూడి గ్రామ ప్రజల కోసం.
0: ఓకే అండి, తప్పకుండా.

అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్మర్ష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: శ్రోతలు మీ మాటతో పాటు కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు?
2: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ గణపతి జిల్లా తొండూరు మండలము కోలవాలిపల్లి.

0: Guerrero.
1: ఓ చిన్నదానా, ఓ చిన్నదాన, నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే. ఒక్కసారి ఇటు చూడు పిల్లా, మనసు విప్పి మాట్లాడు బుల్లే. ఒక్కసారి ఇటు చూడు, మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు. ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ, ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ, గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ.

కంటికి నచ్చావే చెంతకు వచ్చానే, కంటికి నచ్చావే చెంతకు వచ్చానే, నిలవకుండా పరుగు తీస్తే నీవే చింత పడతావే. ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ, ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ, గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా.

0: రంగు చిరలిస్తానే రవల కమ్మలేస్తానే దాగుడు మూతలు వదిలి కౌగిలి ఇమ్మంటానే పిల్ల గుంతలక్కడి గుంతలక్కడి గుంతలక్కడి గుమ్మ గుంతలక్కడి గుంతలక్కడి గుంతలక్కడి గుమ్మ గుంతలక్కడి గుంతలక్కడి గుంతలక్కడి గుమ్మ.
1: హలో.
2: హలో మేడం, గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ అండి. మీ మాటతో పాటే కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు? హలో.
2: హలో, చిన్నపాసి ఇల్లు బాటర్ ఫిట్.
1: ఓకే అండి, చిన్నపాసి గారు, మీకు ఏ సినిమాలను పాట కావాలి?
2: నిప్పు లాంటి మనిషి చిత్రం నుంచి స్నేహమేరా జీవితం అనే పాట వినిపించండి మేడం.
1: స్నేహమేరా జీవితం.
2: ఆకాశవాణి శ్రోతల మిత్రులందరి కోసం, స్నేహితులందరి కోసం ఈ పాట.
1: తప్పకుండా అండి, మీరు కోరిన విధంగా వినిపిస్తున్నాను, వినండి.
2: థ్యాంక్ యూ మేడం.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో, నమస్తే అండి. మీ పేరు?
3: నా పేరు సత్యనారాయణ అండి.
2: సత్యనారాయణ గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారండి?
3: నేను గార్లవడ్డు గ్రామం ఏన్కూరు మండలం అండి.
2: ఏన్కూరు మండలం నుంచి. ఏ సినిమాలను పాట కావాలండి?
3: జస్టిస్ చౌదరి చిత్రం నుంచి చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సంబరాలు అనే సాంగ్ అండి.
2: ఓకే అండి, మీరు ఏం చేస్తుంటారు?
3: నేను మామూలుగా రిటైర్మెంట్ అండి.
2: గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి?
3: లేదండి, మామూలుగా
2: రేడియోతో మంచి టైం పాస్ అవుతుంది అయితే మీకు. ఓకే అండి, మీరు కోరిన విధంగా జస్టిస్ చౌదరి చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాను, వినండి.
3: ఓకే.

அப்பா அப்பா நவா.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు గురుకుంటరవి.
0: హలో, మీ పేరండి?
1: ఇల్లంది గురుకుంటరవి.
0: రవి అండి?
1: అవునండి.
0: చెప్పండి, మీకు ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి
1: మేడం? అడవిలో ఉన్న సినిమాల నుండి వందనాలమ్మ పాట కావాలి మేడం.
0: వందనాలమ్మ. ఏం చేస్తుంటారండి మీరు?
1: ఇంట్లో ఉంటాను మేడం. పెద్ద వయసు.
0: ఖాళీగానే ఉంటారా?
1: ఖాళీగానే ఉంటుంది మేడం.
0: అంటే ఇదివరకు ఏం చేసేవారు
1: మేడం? నాకు కొద్దిగా బ్లాండ్ మేడం.
0: ఓ సారీ అండి. ఓకే ఓకే ఓకే అండి. మరి మీరు కోరిన విధంగా పాట వినిపిస్తున్నారు, వినండి.
1: ఓకే ఓకే మేడం, థ్యాంక్స్ మేడం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: కోలోరా పల్లే కొడుకు తల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే అప్ప పుల్లలా చేదు నమిలిందే రామ రామ రామ.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి, మాతో ముచ్చటించండి.
0: ఫోన్ నెంబర్లు 0874295038, 295039.

0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి. శనివారం ఉదయం
1: 8:35 నిమిషాలకు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా యాప్ ద్వారా మిమ్మల్ని అలరిస్తోంది ఆకాశవాణి కొత్తగూడెం ఎఫ్ఎం.
1: నీ పేరు రాసి పెట్టినా అన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా.
2: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
3: హలో.
2: హలో అండి.
3: మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
3: నా పేరు స్వర్ణలత మేడం, రాఘవాపురం నుంచి.
2: స్వర్ణలత గారు, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి.
3: ఓకే మేడం.
2: మీకు ఈరోజు ఏ సినిమాలోని పాట కావాలి?
3: సంపంగి మూవీలో అండి పాట కావాలి మేడం. సంపంగి రెమ్మ పూబంతి బొమ్మ అన్న సాంగ్ కావాలి మేడం.
2: ఓకే అండి, మీరు కోరిన విధంగా పాట వినిపిస్తున్నాను, వినండి.
3: థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో.
1: హలో.
0: హలో అండి, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: నా పేరు భద్రు మేడం, నేను సీతమేట బంజారు నుంచి మాట్లాడుతున్నా.
0: భద్రు గారు, మీకు ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి?
1: బిచ్చగాడు సినిమాలో నుంచి వంద దేవుడే కలిసి వచ్చిన పాట అండి మేడం.
0: వేస్తానండి. ఏం చేస్తుంటారు మీరు?
1: నేను పాల వ్యాపారం చేస్తుంటా మేడం.
0: ఎలా ఉంది మీ వ్యాపారం?
1: పర్వాలేదు మేడం.
0: ఇది కాకుండా ఇంకేమైనా చేస్తుంటారా?
1: వ్యవసాయం మేడం, దీంతో పాటు వ్యవసాయం ఉంది.
0: ఎంత విస్తీర్ణంలో ఉందండి?
1: రెండు మూడు ఎకరాలు ఉంది మేడం.
0: అటు వ్యవసాయం చేసుకుంటూ ఇటు పాల బిజినెస్ చేస్తున్నారు రెండు?
1: అవును మేడం.
0: ఓకే అండి. సరే, మీరు కోరిన విధంగా పాటను వినిపిస్తున్నాను, వినండి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: అనుపోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కిటిపిఎస్ రోడ్, పాల్వంచా. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్ కి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రోత, హలో.
3: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
3: నా పేరు మాధవేన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీ చెప్పాలి.
2: చెప్పండి శ్రీనివాస్ గారు.
3: కావలసిన పాట
2: చెప్పండి.
3: దేవపుత్రుడు సినిమాలోని ఆకాశంలోని చందమామా, బంగారు పాపై వచ్చేనమ్మా, సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే. ఈ పాట వినిపించాను మేడం.
2: చాలా బాగా పాడారండి. ఓకే అండి, ఓకే అండి. మీరు కోరిన విధంగా పాట వినిపిస్తున్నాను, వినండి.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी
3: कार्यक्रम। हेलो, शुभोदय।
4: गुड मॉर्निंग मैडम गारु।
3: శుభోదయం అండి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీ పేరు?
4: నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్.
3: జైనుద్దీన్ గారు, బాగున్నారా?
4: బాగున్నాను మేడం గారు, మీరు బాగున్నారు? మేడం
3: బాగున్నానండి. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఏ సినిమాలోని పాటను వినిపించమంటారు?
4: మేడం, పెళ్లి చేసుకుందాం మూవీలో మనసున మనసై.
3: మనసున మనసై, ఓకే అండి. మీరు కోరినట్టుగా పాట వినిపిస్తున్నాను, వినండి.
4: థ్యాంక్ యూ మేడం గారు.
3: వెల్కమ్.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హలో.
5: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
4: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
5: నా పేరు నూర్జహాన్ మేడం.
4: నూర్జహాన్ గారు, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. నూర్జహాన్ గారు, మీకు ఈరోజు ఏ సినిమాలోని పాట కావాలి?
5: నాకు ఈరోజు సినిమా వచ్చేసి బలగం సినిమాలో నుంచి పాట కావాలి మేడం.
4: ఏ పాట అండి?
5: పల్లెటూరు. ఆ పాట బాగుంటుంది మేడం. ఆ పాట అందరి కోసం, వింటున్న శ్రోతలు అందరి కోసం కోరుకున్నాను మేడం.
4: ఓకే అండి, మీరు కోరిన విధంగా పాట వినిపిస్తున్నాను, వినండి.
5: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
6: ఇంకా వింటున్నారా బాను? ఇక ఎప్పుడు పోతావు రా ఊరి కొన్ని అక్క.

0: కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: నా పేరు మొహమ్మద్ షాకిర్ మేడం, ఇల్లం ఆర్ఎన్ఆర్ ప్రాంతం.
0: షాకిర్ గారు, మీకు ఈరోజు ఏ సినిమాలను పాట కావాలి?
1: తప్పకుండా
0: వినిపిస్తా అండి, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: మరి ఈరోజు ఈ కార్యక్రమానికి చివరి శ్రోత ఎవరో విందాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు? చెప్పండి, మీకు ఈరోజు బాగున్నాండి. మీకు ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి?
1: శైలజ మూవీ నుంచి క్రెడిట్ సాంగ్ ఉంటుంది మేడం.

0: క్రేజీ క్రేజీ ఫీలింగ్ సాంగ్. ఓకే అండి, మరి మీరు కోరినట్టుగా పాట వినిపిస్తున్నాను, వినండి.
1: వింటున్న అందరి కోసం మేడం, నా ఫ్యామిలీ కోసం మేడం.
0: తప్పకుండా.

మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించిన వారు ఎం సుమన్, నేను మీ రేడియో నిస్తం శిల్ప.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన వైజయంతి మూవీస్ వారి ఆజాద్ చిత్రంలోని పాటల్ని వింటారు.

0: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 10:03 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరి కాసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం లలిత సంగీతం. వాధాంతి ప్రభాకర్ మరియు ప్రసన్నలక్ష్మి ఆలపించిన లలిత గీతాలు విన్నాం.

ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం లలిత సంగీతంలో ప్రసన్నలక్ష్మి బృందం ఆలపించిన లలిత గీతాలు విన్నారు.

కార్యక్రమంలో ఇప్పుడు శ్రేయ ఘోషల్, సింహ, శ్రీకృష్ణ, దీపు, నకాష్, అజీజ్ బృందం పాడిన పాట, చిత్రం పేరు సరైనోడు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: నాగోటు శృతిలోన
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నాగుడె లయలోన పాడవే పాడవే కోయిలా.
2: మాటలు మీవి, పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట పది మాటలే అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ జన్మ.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు డాలర్ మెహందీ రెనీనారెడ్డి పాడిన పాట వింటారు. చిత్రం పేరు బాద్షా.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. మరిన్ని చిత్రగీతాలు వినిపించే నేను మీ రేడియోను ఇస్తాం శ్యాంప్రసాద్ సంఘా.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
3: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
2: 9989679076.
3: మరొక నెంబర్ 7989701158.
4: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నిన్ను కోరి చిత్రం కోసం కార్తిక్ చిన్మయ్ పాడిన ఈ పాట.

మీరు విన్న పాట తులసి చిత్రం కోసం సాగర్ చిత్ర పాడిన పాట. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జెంటిల్మెన్ చిత్రం కోసం మన్ శర్మ సంగీతానికి కార్తీక్ ప్రణవి పాడిన ఈ పాట.

మీరు ఇంతవరకు 100.1 MHz పై చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కిటిపిఎస్ రోడ్, పాల్వంచా, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 924-690-7407.
4: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
5: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
4: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: పోలీస్
2: మిస్ సీమా,
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మ.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: अनुबोस इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी फॉर वुमेन्स इन ऑटोनॉमस कॉलेज केटीपीएस रोड पालवंचा जिल्लालोने एकैक महिला इंजीनियरिंग कलाशाल डिप्लोमा बीटेक कोर्सुलतो पाटु हॉस्टल सौकर्यम नाण्यमैन विद्य 100% प्लेसमेंट मी अम्मायिल उज्ज्वल भविष्यत्तु की सुरक्षितमैन बेस्ट चॉइस कॉल चेयंडी 9246907407।
4: ईनाटि शास्त्रीय संगीत कार्यक्रमम इंतटितो समाप्तम। ఈ పుట్టమ ప్రసారంలో సాయంత్రం 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు. ఈ అంశం గురించి భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్ చంద్ర గారితో పరిచయం ఉంటారు. చేపల పెంపకంలో నర్సరీ యాజమాన్యం గురించి వివరాలు తెలుసుకుంటారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశ ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యకుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్, యుఏఈలు తమ భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. ఈ సందర్బంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ,
1: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
0: Abu Dhabi paryatan anantaram Pradhan Mantri adhe roju Netherlands cherukuntar. 2017 paryatan tarvata Pradhan Mantri Netherlands lo paryatinchatam idi rendo sari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమల్ను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటెన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తర్వాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్ వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారం పెంపొందించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. తరువాత 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకుడు సెర్గియోను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గజియాబాద్ లో ఈరోజు జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా షా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్స్ కలర్ గౌరవం అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమన్నారు. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్, పంచాయతీలు, రాష్ట యంత్రాంగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలమైన వేలాది మంది ఆపద మిత్రులు విపత్తు సహాయక చర్యలు రాష్టపతి ఏకకాలంలో గుర్తించారని అమిత్ షా తెలిపారు.
2: ఎన్డీఆర్ఎఫ్ కో రాష్ట్రపతి ఇన్సాన్ కా సన్మాన్ దియా గయా వో హమ్ సబ్ కే లియే గౌరవ్ ఔర్ ప్రతిష్ఠా కీ బాత్ యే సన్మాన్ ఎన్డీఆర్ఎఫ్ కే సమస్త బల్ కే సేవా సాహస్ శౌర్య ఔర్ సమర్పణ కే సంచిత్ గుణో కా సన్మాన్.
0: న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షత వహిస్తున్నారు. సభ్య దేశాలు, బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్బంగా జైశంకర్ మాట్లాడుతూ, బ్రిక్స్ సదస్సులో సహకారం బలోపేతం చేయడానికి తమ ఉనికిని, నిబద్దతను చాటుకునేందుకు ఆ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. నేటి బ్రిక్స్ సమావేశం విభిన్న దృక్పథాలు పంచుకునేందుకు, ఏకాభిప్రాయం పెంపొందించుకునేందుకు ఒక వేదికను అందిస్తుందని జైశంకర్ అన్నారు.
3: Gathering today for the BRICS meeting is a special occasion. It allows us to exchange perspectives and encourages us to develop convergences. And in this complicated and uncertain world, that is of ever greater importance. Excellencies, India's chairship appreciates your support, which has contributed to the steady progress of our work. These engagements have strengthened cooperation and advanced dialogue across sectors. We look forward to building on this momentum.
0: ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియోరా, రష్యా

విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ రెక్చి, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగుయోను, మలేషియా విదేశాంగ మంత్రి డాటో సెరి ఉతామా మొహమ్మద్ బిన్ హజీ హాసన్, యుఏఈ విదేశాంగ సహాయ మంత్రి ఖలీఫా షాహిన్ అల్ మారర్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి డొనాల్డ్ నమోలా తదితరులు ఈ సమాపేశానికి హాజరయ్యారు. ఈ సమాపేశం అనంతరం వారంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ ఆఫ్రికా దేశాల మధ్య సహకారం బలోపేతం కావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. వ్యవసాయం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, స్వచ్చ ఇంధనం, సాంకేతిక భాగస్వామ్యం వంటి రంగాలపై ఇది ఆధారపడి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సులో ప్రసంగిస్తూ గ్లోబల్ సౌత్ దేశాల కోసం ఆవిష్కరణలతో కూడిన భవిష్యత్ పెంపొందించడంలో ఈ రెండు ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ నెల 29 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరిగే 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ బిజినెస్ ఎగ్జిబిషన్ విజయం సాధిస్తాయని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. చక్కెర ఎగుమతులు తక్షణం నిలిపేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ముడి, తెల్ల, శుద్ది చేసిన చక్కెర్లకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరోప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పాటు సిక్కింలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపు టెమి తార్కులో రాష్ట విశ్వవిద్యాలయం సందర్శించి నామ్చి టూరిజం సర్క్యూట్, భలే దుంగా స్కైవాక్ వంటి కీలక ప్రాజెక్టులు సమీక్షిస్తారు. శనివారం నాథులాలో కైలాస్ మానసరోవర్ యాత్ర మౌలిక సదుపాయాలు తనిఖీ చేస్తారు. అనంతరం ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణతో కలిసి సిక్కిం రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్బంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. బీజేపీ కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ, గత 22 ఏళ్ల రాజకీయ జీవితంలో రాహుల్ గాంధీ 54 సార్లు విదేశీ పర్యటనలు చేశారని తెలిపారు. ఈ వ్యక్తిగత పర్యటనల కోసం సుమారుగా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ప్రభుత్వ కమిటీలు, పార్లమెంటరీ ప్రతినిధి బృందాల తరపున ఈ పర్యటనలు ఏవి చేసినవి లేవని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, తుఫాన్లు, పిడుగుల కారణంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల్లో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ బాధితులందరికీ తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ మధ్య బీజింగ్లో శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్దం, గ్లోబల్ ఇంధన సంక్షోభం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ పర్యటనలో ట్రంప్తో పాటు ఎలాన్ మస్క్, టిమ్ కుక్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు. చైనా మార్కెట్ మరింత విస్తరించాలని ట్రంప్ కోరగా, రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్టాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాలు ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. అధ్యకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలో దేశ ప్రజలను గెలుచుకుందని కేంద్ర ముఖ్యమంత్రి అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతోంది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈ సాయంత్రం ధర్మస్థలంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా గుడుంబ శంకర్ చిత్రం కోసం మణిశర్మ సంగీతానికి చంద్రబోస్ సాహిత్యం అందించగా ఎస్పి చరణ్ హరిణి పాడిన పాట వింటారు.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, చూడాలని ఉంది చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన ఈ పాట.

గీతాలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు మధ్యాహ్నం 2:30 కిన్నెర లహరి కార్యక్రమంలో వింటారు. ఈ పూట మా ప్రసారంలో సాయంత్రం 4 గంటలకు నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు 1:20 వనితాలోకం ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల సామర్థ్యం గల 3వ యూనిట్ విజయవంతంగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిందని టీజీ జెన్కో సీఎండి డాక్టర్ ఎస్ హరీష్ వెల్లడించారు. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని మంత్రులన్నారు. త్వరలో పలు శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడుతున్నాయని, యువత అందుకు సిద్దంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

0: తెలిపారు. చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన సమీక్ష సమాపేశంలో రాష్ట సమగ్ర అభివృద్దికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లను ఏర్పాటు చేయాలని, రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారుల నిర్మాణం ఉండాలని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో మురుగునీటి శుద్ది కేంద్రాలు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థలు, సోలార్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రవాణా వ్యయం తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని, ట్రాఫిక్ నియంత్రణకు కృత్రిమ మేధను వాడుకోవాలని అధికారులను కోరారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తూ నల్గొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్ ప్రాంతంలో టూరిజం కారిడార్ అభివృద్ది చేయాలని ఆదేశించారు. సింగరేణి నిధులను స్థానిక పురపాలికల అభివృద్దికి వెచ్చించాలని, వచ్చే 25 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇల్లు ఒక గ్రంథాలయంగా మారాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో విద్యా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ భవనంపై అదనపు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ,
1: ప్రతి ఇల్లు కూడా ఒక గ్రంథాలయంగా మారాలి. ఒక గ్రంథాలయాన్ని పెంపొందించే కార్యక్రమం చేస్తూ గ్రంథాలయానికి ఆకర్షించే విధంగా గ్రంథాలయంలో అన్ని రకాల వసతులు కల్పిస్తూ ప్రతి నియోజకవర్గంలో 10 లక్షల రూపాయల విలువైనటువంటి పుస్తకాలని కల్చరల్ శాఖ ద్వారా కొని ఆ ప్రాంతంలో జరిగేటువంటి రకరకాల కార్యక్రమాల్లో పుస్తకాలను కొని వాటిని బహుమానంగా ఇచ్చినందుకైనా పుస్తకాలు చదివేట ఏర్పాటు చేస్తారు కాబట్టి.
0: ఈ కార్యక్రమంలో రాష్ట గ్రంథాలయం చైర్మన్ రియాజ్, గ్రంథాలయం చైర్మన్ గోవర్ధన్ సాగర్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన వి హనుమంతరావు సచివాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన్ను కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. బలహీన వర్గాల అభ్యున్నతికి హనుమంతరావు నియామకం ఎంతో దోహదపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీసీల సంక్షేమం కోసం ఆయన ఇచ్చే విలువైన సలహాలను పరిగణలోనికి తీసుకుంటామని, అందరం కలిసి వెనుకబడిన వర్గాల హక్కుల కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. నల్గొండ జిల్లా వీర్లపాలెంలో టీజీ జెన్కో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మరొక కీలక మైలురాయిని అధిగమించింది. 800 మెగావాట్ల సామర్థ్యం గల 5 యూనిట్ల ఈ ప్రాజెక్టులో 3వ యూనిట్ నిన్న రాత్రి 8 గంటలకు విజయవంతంగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. వరుసగా 72 గంటల పాటు సగటున 811.99 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఈ ఘనత సాధించింది. ఈ కార్యక్రమంలో టీజీ జెన్కో సీఎండి డాక్టర్ ఎస్ హరీష్, విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిరంతర పర్యవేక్షణ, అధికారుల సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని సీఎండి పేర్కొంటూ టీజీ జెన్కో బెల్ బృందాలను అభినందించారు. ఇప్పటికే 3 యూనిట్లు అందుబాటులోకి రాగా, తాజా యూనిట్ ప్రారంభంతో రాష్ట విద్యుత్ అవసరాలకు మరింత ఊతం లభించనుందని వెల్లడించారు. రైతు సంక్షేమంలో రాజీ పడే ప్రసక్తి లేదని, రైతులు పండించిన ధాన్యం చివరి గింజ కూడా కొనుగోలు చేస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలును పర్యవేక్షించేందుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి మంత్రులు నల్గొండ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు, మిల్లింగ్ తో పాటు రైతులకు చెల్లింపులపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రైతులతో స్వయంగా మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే వాటి పరిష్కారానికి తగిన ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల సందర్శన అనంతరం జిల్లా కలెక్టరేట్ లో జరిగే రివ్యూ సమావేశంలో మంత్రులు పాల్గొంటారు. సింగరేణిలో కొత్త గనులు, కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చి సింగరేణికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రజాపాలనా ప్రభుత్వం కృషి చేస్తుందని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా మందమర్రిలోని KK5 గనిలో కార్మికులతో కలిసి గని లోపలికి దిగి కార్మికులు పనిచేసే పని ప్రదేశాలను పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ,
2: ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గా సేఫ్టీ

0: ప్రికాషన్స్ చేస్తే కార్మికులకు భద్రత ఉంటుంది అని చెప్పి వారితో చెప్పడం జరిగింది. ప్రొడక్టివిటీ ఏదైతే ఇంకొక మేనేజర్ అక్కడ మంచి ప్రొడక్టివిటీ తీసుకున్నారు. అందు గురించి కేకే ఫైవ్ లో మిలియన్ టన్స్ ఉత్పత్తి ఇక్కడ ఈ కేకే ఫైవ్ మైన్స్ లో ఉంది. వారికి కూడా హైయెస్ట్ అవార్డు సేఫ్టీ అవార్డు వచ్చింది. మన కేకే ఫైవ్ కి హైయెస్ట్ ప్రొడక్టివిటీ అవార్డు కూడా కేకే ఫైవ్ వచ్చింది.
1: సింగరేణి సంస్థ కార్మికులకు రక్షణ కల్పిస్తూ నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు. అనంతరం శ్రమశక్తి అవార్డు గ్రహీతలను అభినందించారు. తెలంగాణలోని 7 విశ్వవిద్యాలయాలతో పాటు మరికొన్ని యూనివర్సిటీల్లో పీజీ సీట్ల భర్తీకి నిర్వహించే సిపి గేట్ నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా అభ్యర్థులు జూన్ 10 వరకు సాధారణ రుసుముతో, జూన్ 18 వరకు జరిమానాతో దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 1 వారంలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి ఆగస్టు 1 వారం నుండి తరగతులు ప్రారంభిస్తారు. ఈ సందర్బంగా కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తొలిసారి సిపి గేట్ ను తమ వర్సిటీ నిర్వహిస్తోందన్నారు. ఈసారి ఇంటర్ విద్యార్హతతో ప్రవేశాలు పొందే 5 ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీ సిపి గేట్ ద్వారా ఉండదని, వాటిని దోస్తులో చేర్చినట్టు తెలిపారు. ఈరోజు తెలంగాణ ఇంటర్ 2వ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్షకు సెట్ బి ప్రశ్నాపత్రాన్ని బోర్డు ఖరారు చేసిందని టీజీబీఐఈ కార్యదర్శి తెలియజేశారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. త్వరలో పలు శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడనున్నాయని, యువత అందుకు సిద్దంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఇప్పటికే 75,000 ఉద్యోగాలకు పైగా నిరుద్యోగ యువతకు ఇచ్చామని అన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరేలా అధికారులు పనిచేయాలని మంత్రి ఆదేశించారు.
2: మూడవ సంవత్సరంలో కాలు పెట్టిన సందర్భంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంతో 99 రోజులు అన్ని శాఖలకు సంబంధించిన అంశాలని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ఆ సంక్షేమ కార్యక్రమాల్లో పేదవాడికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో తెలుసుకుని దాన్ని సక్ర మార్గంలో నడిపించాలని ఈ కార్యక్రమాన్ని నాడు మనం చేపట్టాం.
1: ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్ టిఎస్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా చక్కెర నిల్వలను పెంచడంతో పాటు సామాన్యులపై ధరల భారం పడకుండా ఈ చర్యలు చేపట్టింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి రానుండగా సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు కొనసాగుతాయి. ముడి, తెల్ల, శుద్ది చేసిన చక్కెర ఎగుమతులకు ఈ నిబంధన వర్తిస్తుందని, అయితే కోటా ఒప్పందాల ప్రకారం ఈయు అమెరికా దేశాలకు చేసే ఎగుమతులకు మాత్రం మినహాయింపు ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ కేసులో 3 నిందితులను అరెస్టు చేసినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం వెల్లడించారు. ఈరోజు విలేకరుల సమాపేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ దోపిడీని సుబోధ్ సింగ్ అనే వ్యక్తి జైలు నుంచే ఆపరేట్ చేశాడని తెలిపారు. 82 లక్షల రూపాయల విలువైన సొత్తును ఈ గ్యాంగ్ దోచుకెళ్లిందన్నారు. దొంగలు మొబైల్ నెట్వర్క్ వాడకుండా ప్రత్యేక యాప్స్, ఆఫ్లైన్ మ్యాప్స్ సహాయంతో పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నారని, విచారణలో తేలిందని వెల్లడించారు. వీరు నకిలీ ఆధార్ కార్డుతో ధర్మపురిలోని లాడ్జిలో బస చేసి పగడ్బందీగా రెక్కీ నిర్వహించి ఈ నేరానికి పాల్పడ్డారు. ఇంకా 13 మంది నిందితులు పరారీలో ఉన్నారని సిపి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. వనితాలోకం ఈనాటి కార్యక్రమంలో ఎమినెంట్ రైటర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ రాధా కుసుమ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. మీకు పరిచయం చేస్తున్నవారు శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము.
4: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనతో ఒక విశిష్ట వ్యక్తి ఉన్నారు. ఆవిడ డాక్టర్ రాధా కుసుమ గారు, MABED. వారు ప్రకృతి జంతు ప్రేమికులు. అలాగే కుసుమ ధర్మన్న కళాపీఠం ఏర్పాటు చేసి ఎన్నో సాహితీ కార్యక్రమాలు చేస్తున్నారు. పుస్తకాల ప్రచురణ, ఆవిష్కరణలు, కవి

0: పెన్నాలు, అలాగే ఆర్థిక సహాయం. కుసుమ జయబేరి పత్రిక కూడా ఆవిడ నడిపిస్తున్నారు. నిత్యం కవితలు, పద్యాలు, పాటలు, కథలు, చిత్రలేఖను మొదలైన అంశాలకు సమూహాలు ఏర్పరిచి సంగీత సాహిత్యాలలో ఆసక్తి కలిగించేలా పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. మరి రాజు కత్తి కన్నా కవి కలం గొప్పది అన్నారు కదా, అక్షరానికున్న బలం అలాంటిది. సాహిత్య ప్రపంచంలో అనేక సేవలు చేస్తూ ఆవిడ ముందుకు సాగుతున్నారు. అలాగే వారే స్వయంగా రాసి ప్రచురించిన పుస్తకాలు కూడా నేను చెప్తాను. రాధా కుసుమాలు, నా స్నేహం, రాధా కుసుమ కథా కవిత మాలికలు, రాధా మాలిక, కుసుమ పదమందారం, సాహిత్య లహరి, కుసుమాంజలి, కుసుమ సరాగాలు, కుసుమ పుష్పాంజలి, ఇవి వారు స్వయంగా రాసి ప్రచురించిన పుస్తకాలు. ఇంకా ఆవిడ ప్రస్థానం గురించి ఆవిడ మాటల్లోనే విందాం. డాక్టర్ రాధాకుసుమ గారు మనతో మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం రాధాకుసుమ గారు.
1: నమస్తే అండి.
0: మేడం చెప్పండి, మీ మాటల్లో మీ బాల్యం, మీ విద్యాభ్యాసం, అసలు మీ సాహితీ ప్రస్థానం ఎలా మొదలైంది?
1: నా పేరు రాధా కుసుమ కాదండి, నిజానికి రాధ. అయితే మా హస్బెండ్ ఇంటి పేరు, మా అత్తగారి ఇంటి పేరు కుసుమ. కుసుమ ధర్మన్న గారి కోడల్ని ఆ ఇంట్లో ప్రవేశించాను కాబట్టి కుసుమ అనేది నా ఇంటి పేరు. రాధా కుకతాటి అసలు పేరు. నేను పుట్టి పెరిగింది మా నాన్నగారు నెల్లూరు వాస్తవ్యులు, వారు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు కాబట్టి నేను ఇక్కడే హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను కాబట్టి ఇక్కడే చదువుకున్నాను. ప్రభుత్వ పాఠశాలలో 10th class వరకు చదువుకున్నాను. ఆ తర్వాత వివాహమైంది. ఆ వివాహమైనప్పుడు నేను రాజమండ్రి వెళ్ళాను అక్కడికి. అక్కడే నా జీవితం అంతా, అక్కడే చాలా సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు రాజమండ్రిలో ఉన్నాను. అక్కడ ఉండగానే ప్రైవేట్గా చదువుకున్నాను. ఇప్పుడు ఎంఏ బిఎడ్ వరకు చేశాను. మళ్ళీ మా వారికి జాబ్ రావడం వల్ల రైల్వేస్లో మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది. మళ్ళీ హైదరాబాద్లో నేను లోకలే కాబట్టి ఇక్కడే టీచర్ ట్రైనింగ్ చేసి మాసప్ ట్యాంక్లో మళ్ళీ టీచర్ వృత్తిలోకి తెలుగు టీచర్గా ఇక్కడే కింగ్స్వే స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేసి ఇక్కడే రిటైర్ అయ్యానండి.
0: మరి సాహిత్యం పట్ల అభిరుచి ఎప్పుడు స్టార్ట్ అయిందండి?
1: సాహిత్యం అంటే నేను వివాహం అయిన తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు మా తాతగారు కుసుమ ధర్మన్న గారు వారి పుస్తకాలని అవన్నీ ఇవన్నీ చూసి అందరూ ఆయన గురించి గొప్పగా చెప్తుంటే విని నేను కూడా ఆయన గురించి తెలుసుకొని సాహిత్యంలోకి వెళ్ళాలి అనే ఒక అభిలాష. తర్వాత నేను కూడా తెలుగు టీచర్ని కాబట్టి ఆ పిల్లలకి చదువు చెప్పేటప్పుడు, సాంస్కృతిక కార్యక్రమాలు చేసేటప్పుడు పద్యాలు, కవితలు, కథలు ఇవన్నీ రాస్తుంటాను కాబట్టి ఆ విధంగా సాహిత్యం పట్ల అభిరుచి కలిగింది. ఆ తర్వాత ఈ వాట్సాప్ గ్రూపులు అనేవి వచ్చాయి. ఆ సమయంలో అందులో చేరడం, అన్ని సమూహాల్లో రాయడము, అందరు పెద్ద పెద్ద కవుల యొక్క, రచయితల యొక్క పుస్తకాలు చదవడం, ఇవన్నీ చదవడం వల్ల నాకు సాహిత్యం పట్ల అభిలాష పెరిగింది. స్వయంగా మా తాతగారు ఎన్నో పుస్తకాలు రాశారు, మా కొద్ది నల్ల దొరతనం ఇట్లాంటి పుస్తకాలు ఎన్నో రాసున్నారు. అవన్నీ చదివిన తర్వాత నాకు సాహిత్యం పట్ల అభిలాష పెరిగిందండి.
0: ఓకే, సాహిత్యం పట్ల అభిలాష ఉండడం వేరు, ఆ సాహిత్య ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లాలనే తృష్ణ ఒకటి ఉంది మీలో. దానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. దానిలో భాగంగా 950 కవి సమ్మేళనాలు మీరు చేశారు, అలాగే కుసుమ ధర్మన్న కళాపీఠం ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేశారు. అసలు స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటండి?
1: అంటే కుసుమ ధర్మన్న అనేవారు మా తాతగారు, ఆయన స్వయంగా కవి, తర్వాత సంఘ సంస్కర్త, తర్వాత మద్యపాన నిషేధకుడు, ఆ తర్వాత అంబేద్కర్ భావజాలాన్ని మన సౌత్ వైపు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి, హరిజనుల కోసం ఎన్నో బ్యాంకు స్థాపించినటువంటి వ్యక్తి. అంటే వెనుకబడిన వాళ్ళు, స్త్రీలు కానీ ముఖ్యంగా చదువుకుంటేనే వాళ్ళు అభివృద్ధి పదం వైపు నడుస్తారు అనేటువంటి ఆలోచనతో అందరికీ జ్ఞానాన్ని పంచారు. ఆ తర్వాత ఆయన పుస్తకాలు ముఖ్యంగా చదవడం వలన తర్వాత ఆయన్ని అంత వెలుగులోకి రాలేదు. అప్పు పాత తరం వాళ్ళకి కుసుమ ధర్మన్న గారు తెలుసు గాని ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్కి ఆయన ఎవరంటే ఏమో అంటారు. వారి అందరికీ ఉన్నంత పేరు వారికి లేదు. అప్పుడు నేను ఆలోచించాను, ఎందుకు తాతయ్య గారి పేరు ఎవరికి తెలియట్లేదు? ఎక్కడో పుస్తకంలో, ఒక తెలుగు పాఠ్యాంశంలో ఎక్కడో చిన్న పద్యం ఒకటి ఉంది, ఒక 2-3 lines ఉన్నాయి కానీ ఆయన గురించి పాఠ్యాంశాల్లో లేవు. ఆయన గురించి, ఆయన పుట్టి పెరిగింది రాజమండ్రి కానీ అక్కడ ఇప్పటి వరకు ఒక విగ్రహం కూడా లేదు, ఆయన గుర్తించే వాళ్ళు లేరు, ఆయన తలుచుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు అనే ఉద్దేశంతో నేను ఆ సంస్థని స్థాపించడమే మూల కారణము. అదే అది పెట్టి ఆయన భావజాలాన్ని, ఆయన చేసినటువంటి గొప్పతనాన్ని, ఆయన ఏం చేశాడు, సమాజానికి ఏం చేశాడు అనేది ప్రజల్లోకి అందరికీ తెలియజేయాలి, అందరికీ ఆయన ఆశయాల్ని గుర్తు చేయాలి. ఆయన దళితులకి చేసినటువంటి, దళితులకనే కాదు స్త్రీలకి, అందరికీ కూడా

0: చాలా సేవ చేశారు. అటువంటి గొప్ప వ్యక్తిని మర్చిపోకూడదని అందరికి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఆ కుటుంబంలో నేను ఉన్నాను, మెట్టినీళ్ళు నాది కాబట్టి నాకు కర్తవ్యంగా భావించి ఈ అంశాన్ని తీసుకొని నేను ఆయన పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశానండి. చేసి ఆయన యొక్క చాలా కార్యక్రమాలు పెట్టి ఆ పుస్తకాలన్నింటినీ వెలికి తీసి మళ్ళీ ప్రింట్ చేసే దశలో ఉన్నాను. ప్రజాశక్తి వాళ్ళు అంతకుముందే చేశారు, ఇంకా చాలా మంది రాశారు. తర్వాత నేను వారి కోసం ఒక సెమినార్ పెట్టించాను, నన్నయ్య యూనివర్సిటీలో సెమినార్ పెట్టించాం. ఒక 50 మంది పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ చేత రాయించాము, పుస్తకాలు తీయించాము. అట్లా పుస్తకాలు కూడా ఆయన మళ్ళీ నేను ప్రచురించి కవి సమ్మేళనాలు కూడా పెట్టి ఆ కవితలన్నీ ఆయన మీద రాయించి మళ్ళీ దాన్ని ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఆయన పేరు మీదే చేసి మళ్ళీ అవార్డ్స్ కూడా ఇస్తున్నాను. ఎవరికంటే ఇప్పుడు కల్విశ్రీ గారికి మొట్టమొదటి అవార్డు ఇచ్చాను, ఏదో నగదు అనేది తక్కువే. తర్వాత ఆయన పేరు మీద వారికి ఇచ్చాను. ఆ తర్వాత గోరేటి వెంకన్న గారికి, కృష్ణ బిక్కి గారికి, ఆ తర్వాత తరపట్ల సత్యనారాయణ గారు అని అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు రిటైర్డ్, ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది. మన్న బండి సత్యనారాయణ గారికి రేడియో ప్రయోక్తగా ఉన్నారు, వారికి, జయరాజు గారికి, ఇట్లా కొంచెం ప్రముఖమైన వ్యక్తులు, సంఘ సేవ చేసినటువంటి వాళ్ళు, సాహితీ సేవ చేసినటువంటి వాళ్ళకి ఇస్తే ఆయన పేరు ఆ విధంగా ప్రచారం అవుతుంది అనేది నా ఉద్దేశం. అట్లాగా ప్రచారం చేస్తున్నాను. మళ్ళీ ప్రభుత్వానికి కూడా నేను దరఖాస్తు పెట్టాను, ఏంటంటే హర్షకుమార్ గారి ద్వారా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ ద్వారా కూడా వారిని గుర్తింపజేయాలని పత్రికాముఖంగా తర్వాత ప్రభుత్వాన్ని కూడా అర్జీ పెట్టాను. ఏంటంటే కుసుమధర్మన్న గారి విగ్రహాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని, ఆయన భావజాలాన్ని, ఆయన చేసిన సేవల్ని ఆయన వీధికి ఒక పేరు పెట్టాలని, ఆయన నివసించిన ప్రాంతానికి ఆయన పేరు పెట్టాలని, ఒక యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని, ఇవన్నీ నా ఆలోచనలు. మరి ఎంతవరకు అవుతాయో నాకు తెలియదు.
1: చాలా మంచి సదుద్దేశంతో వెళ్తున్నారు కంటే తప్పకుండా ఇవన్నీ జరగాలని కోరుకుంటున్నాం అండి. అలాగే మరి కుసుమ ధర్మన్న అంబేద్కర్ భావజాలాన్ని మీరు ఎలా నిర్వచిస్తారు?
0: ఇప్పుడు అంబేద్కర్ అంటే మనకు ఎంత సేవ చేశారా, రాజ్యాంగాన్ని రచించినటువంటి వారు మన అందరికీ, కేవలం ఒక కులానికి చెందినటువంటి వ్యక్తి కాదు కదా ఆయన, సమాజం మొత్తానికి మేలు చేసినటువంటి వాడు. ఆయన భావజాలం ఏంటో మనకు అందరికి తెలుసు. ఈయనకి అన్ని భాషలు వచ్చు, ఆ రోజుల్లో ఈయనకి చదివింది తక్కువే, కానీ సంస్కృతం కానీ ఆంగ్లం కానీ ఉర్దూ కానీ తెలుగు కానీ అన్ని భాషల్లో దిట్ట ఆయన. అందుకని ఆయన వచ్చినప్పుడు ఆయన వెనకాల అనువాదం చేసేవాళ్ళట, ప్రచారం చేసేవాడు. తర్వాత తన పుస్తకం కుసుమ జయవేరి అనే పుస్తకం కూడా అంబేద్కర్ భావజాలాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతో జయవేరి పత్రిక స్థాపించారు మొట్టమొదట. అందులో బోయి భీమన్న గారు కూడా ఒక ఎడిటర్గా ఉండేవారు. ఆయన భావజాలమే ఈయనలో ఉండేది, అంబేద్కరిజం అంతా.
1: మీరు రాసిన పుస్తకాల్లో మీకు బాగా నచ్చిన ఒక అంశాన్ని మా శ్రోతలతో పంచుకోండి.
0: నేను చాలా కవితలు రాశాను, కొన్ని వేల కవితలు రాశాను, అందులో కొన్ని మాత్రమే ప్రింట్ చేశాను. ఇది చిట్టిగువ అనే కవిత. పుల్లా పుడక ముక్కున కరచి గూడును కట్టుకున్నాము, చిట్టిగువ్వలలో ఎంతో మధుర గీతాలతో ఆనంద అనుభూతులు పంచుకున్నాము. రెక్కలు విప్పార్చి ఎదిగిన పక్షులు దూర తీరాలకు చేరుకున్నాయి, గుండె గూటికి రంధ్రమైంది, కన్నీటి సంద్రంలో జీవించడం కష్టమైంది, జంటగువ్వ మట్టిలో కలిసిపోయింది, జడివానలో తడుస్తూ గత జ్ఞాపకాలతో స్నేహం చేస్తూ కన్నీటి చారికలతో విషాద గీతాలు ఆలపిస్తూ సుదూరంలోని పక్షుల వైపు చూసినా మరలి వచ్చే దారి ఉందా? ఎవరికి వారే ఈ లోకం, ఇంతే కదా ఈ జీవితం, పక్షులకైనా మానవులకైనా. ఈ కవితలో ఏంటంటే తల్లిదండ్రులను వదిలేసి పిల్లలు దూరంగా వెళ్ళి చదువుకోవడం, అక్కడే స్థిరపడడం, వీళ్ళని మర్చిపోవడం, ఆ తర్వాత వీరు పెద్దవాళ్ళు అవ్వడం, వీరు అక్కడికి పోలేరు, వాళ్ళు ఇక్కడికి. ఏమైనా అంటే ఈ మధ్య కొంచెం టెక్నాలజీ వలన వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు, కానీ అంతకుముందు అయితే అది కూడా లేదు. ఇప్పుడు ఈ వీళ్ళు ఏంటంటే అక్కడికి పోలేరు కాబట్టి వీళ్ళకి ఏదో కొంత చెయ్యాలని వీళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. ఈ లోపల జంటగా ఉంటారు తల్లిదండ్రులు, అందరూ దూరంగా ఉంటారు. ఇందులో ఒకరు రాలిపోతారు, పక్షుల్లో కూడా అలాగే ఒకరు పోతారు. ఆ ఒంటరిగా ఉన్న పక్షి మిగిలిపోతుంది, ఏం చేయాలో తోచదు. అందుకే ఆమె గానీ అతను గానీ శూన్యంలోకి చూస్తూ పక్షులకైనా మానవులకైనా ఇంతే కదా, ఒకరికొకరు కలవాలంటే కలవలేము, అన్ని ఆర్థిక బంధాలు అయిపోయినాయి, మానవత్వం నాశిస్తుంది, తండ్రిని తల్లిని చూసుకోవాలన్న జ్ఞానం ఉండడం లేదు. అందుకే బాధ కలిగి ఇట్లాంటి జంటలను ఎంతో మందిని చూసి అలా రాశాను.
1: వెరీ నైస్. డాక్టర్ రాధాకుసుమ గారు, మీకు స్ఫూర్తి కుసుమ ధర్మన్న గారు రచనలు.
0: అవునండి.
1: ఆయన రాసిన పుస్తకాల్లో మీకు బాగా నచ్చినది ఏంటండి?
0: ఆయన చాలా పుస్తకాలు రాశారండి. మద్యపాన నిష్

0: ఏదో మా కొద్దీ నల్ల దొరతనం, సామ్యవాదాన్ని సహించని హిందూయిజం, తర్వాత తొలి దళిత స్ఫూర్తి, దళిత దృక్పథం, ఇట్లాంటి హరిజన శతకం, మాలకాకి, నిమ్నజాతి ముక్తి తరంగిణి, ఇట్లా చాలా అంటే ఎన్నో పుస్తకాలు రాశారు. దాని మీద ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు, ఆచార్య కొలకలూరి మధు జ్యోతి గారు, ఇంకా ప్రజాశక్తి వాళ్ళు ప్రింట్ చేశారు. ఇట్లా రకరకాలుగా ఆయన పుస్తకాలు మాత్రం వెలుగులోకి తెచ్చారు. ముఖ్యంగా ప్రజాశక్తి వాళ్ళు ఆయన మీద సెమినార్లు పెట్టి, చాలా మీటింగులు పెట్టి చాలా సేవ చేశారు. ఆయన పుస్తకాలను మళ్ళీ కూడా ప్రచురించారు. అయితే ఇందులో నాకు బాగా నచ్చిన పుస్తకం ఏంటంటే మా కొద్దీ నల్ల దొరతను. ఆ పుస్తకంలో ఎట్లా ఉంటుందంటే, తెల్లదొరలు వచ్చినా కూడా ఆ వాళ్ళు ఉండంగా మాకేం చేయలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయినా కానీ నల్లదొరలు వచ్చి కూడా మాకేం చెయ్యరు, ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి ఉన్నాడు. మా జాతిలో అన్ని కష్టాలు ఎదుర్కొన్నాం కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని ఈ విధంగా చేయగలరా, మాకు గుడిలో ప్రవేశం లభిస్తుందా, మాకు అందరిలోకి సమానత్వం వస్తుందా, మేము అందరిలాగా బ్రతకగలం, అంత కష్టాలు పడ్డాడు కాబట్టి అటువంటి కష్టాలు మళ్ళీ మాకు రాకుండా చెయ్యాలి అనేటువంటి దాంతో పద్య రూపంలో ఆయన రాసినటువంటి ఇది అనమాట. ఇది చాలా ఇష్టం నాకు. అది మా కొద్దీ నల్ల దొరతనము, దేవా మా కొద్దీ నల్ల దొరతనము, బాబు మా కొద్దీ నల్ల దొరతనము, మాకు 10 మందితో పాటు పరువు దొరకకున్న మా కొద్దీ నల్ల దొరతనము అంటూ ఆయన తన భావాన్ని ఒక గేయం రూపంలో రాసి ప్రతి పదాన్ని మా కొద్దీ నల్ల దొరతనము అంటే అప్పుడు తెల్లవాళ్ళు పరిపాలించారు మాకేం చేయలేదు, ఇప్పుడు నల్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నల్లవాళ్ళు పరిపాలిస్తారు, గద్దెనెక్కుతారు, కానీ మాకు వచ్చేది ఏంటి, అదే వివక్షత, అప్పట్లాగానే మమ్మల్ని చూస్తారు, మేము ఎన్ని బాధలు పడ్డామో దానికి ఏమన్నా విరుగుడు అనేది ఉంటుందా, అదేలాగా చేసినప్పుడు మాకు తెల్లవాళ్ళు అయితేనేంటి నల్లవాళ్ళు అయితేనేంటి అనే భావజాలాన్ని, ఉద్రేకాన్ని, ఆయన బాధను, ఆర్ద్రతను తెలియజేస్తూ గేయం అది ఇంటింటికి వీధి వీధికి వాడవాడకి వెళ్ళి ఆయన పాడుతుంటే జనం ఇలాగ ఉప్పొంగిపోయి వాళ్ళందరూ కూడా ఒక రకమైన ఉద్వేగానికి లోనయ్యి వీధి వీధిలో వాడవాడలో తరలి వచ్చామన్నమాట. అందుకనే ఈ గీతం అంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత ఆయన పద్యాలు కూడా రాశారు. మీ తల్లిదండ్రులు మిమ్ము గన్నటులా, మీ తల్లిదండ్రులు మిమ్ము గన్నటుల, మావారు మమ్ము గనలేదా, మీకు మాకు పుట్టుకనొకటి గాదా, కష్ట సుఖము మీకు మాకు లేదా, మీకు మాకు దేవుడొకడే గాదా, మా వాధ భేదమేళ ఇది మీకు మర్యాద అంటూ ఆయన పద్యాలు రాసి కదలి కదలి పాడుతుంటే నిజంగా వాస్తవం జరిగింది. అప్పుడు జరిగినటువంటి సమాజం అలా ఉండదు. ఇప్పుడేదో కొంచెం మేలైందేమో కానీ అటువంటి సమాజంలో ఆయన ఉన్నారు, అటువంటి బాధలు లేకుండా ఉండాలనేది ఆయన అన్ని పద్యాలు రాసి గొప్పగా సాహిత్య లోకానికి పరిచయం చేశారు. అయితే ఆ సాహిత్యం అంతా ఇంకొక విషయం చెప్పాలి మీకు ఏంటంటే, ఆయన సాహిత్యం అంతా చాలా రాశారు, చాలా పుస్తకాలు రాశారు, వెలుగులోకి రాలేదు. చనిపోవడం కూడా ఒక వివాదాస్పదంగా చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత ఆయన భార్య వేరే ఎక్కడికో వెళ్ళి వచ్చేటప్పటికి ఆయన ఉన్న ఇంట్లో ఎన్నో పుస్తకాలుంటే ఆ ఇంటికి నిప్పు పెట్టి తగలబెట్టారు. అది నిజంగా ఎవరైనా చేశారా లేకపోతే ఇల్లే తగలబడిందో ఎట్లా అయిందో తెలియదు, కానీ ఆయన మొత్తం అంతా నేలమట్టం అయిపోయింది. అందువలన ఆయన పుస్తకాలు వెలుగులోకి రాకుండా అయిపోయినాయి. అయితే ఆయన జ్ఞాన సంపద కలిగించాలి, మార్పు రావాలి అనేటువంటి జయభేరి పత్రికను నడిపి జ్ఞానాన్ని తెప్పించాలని, అందరికి తెలియజేయాలని అటువంటి హరిజనులకు ఒక బ్యాంకు స్థాపించి అంత పురోభివృద్ధి వైపు వెళ్ళాలనేటువంటి అంబేద్కర్ భావజాలని ఈయన స్వయంగా చేసి ముందుకు నడిపించాడు. అయితే ఆ పుస్తకం కోసం కూడా డబ్బులు లేక ఆయన రంగూన్ కూడా వెళ్ళారు. వెళ్ళి అక్కడ కూడా అందరి దగ్గర నిధులు సేకరించి వాళ్ళందరూ ఈయనకి దానం చేస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి కూడా దీని మీద పెట్టి ఆ పుస్తకాన్ని నడిపి చాలా కాలం నడిపారు, తర్వాత నడపలేదు. అది ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. అందుకే నేను అటువంటి గొప్ప వ్యక్తి ఇంట్లో నేను మెట్టి నీళ్లు నాది అన్నప్పుడు నేను ఆ మాత్రం సేవ చేయకపోతే నా జీవితానికి అంతకంటే ఇంకేం ఉండదు, అందుకని నేను ఈ విధంగా ఆ దారిలో వెళ్తున్నాను మేడం.
1: చాలా మంచి విషయం డాక్టర్ రాధాకృష్ణ గారు. అయితే మీరు రిటైర్ అయిన తర్వాత కూడా మీరు ఈ సాహిత్య ప్రపంచంలో అనేక సేవలు చేస్తున్నారు, మీరు చేసే కార్యక్రమాల గురించి మా శ్రోతలతో పంచుకోండి.
0: నేను ముఖ్యంగా కవి సమ్మేళనాలు చేస్తుంటాను, సాహిత్యం అంటే ఇష్టం కాబట్టి సాహిత్యం వైపు ఎందుకు అడిగేశాను కానీ వెళ్ళిన తర్వాత నాకు ఈ కవి సమ్మేళనం నిర్వహించడంలో ఒక ప్రధాన పాత్ర

0: తీసుకున్నాను. అది ఇప్పటి వరకు 950 కవి సమ్మేళనం చేశాను, ఇంకొక 50 అయితే 1000 అవుతాయి. అయితే కవి సమ్మేళన ప్రవీణ అని దానికి సంబంధించిన బిరుదులు కూడా చాలా ఇచ్చారు. సమాజం నుంచి కూడా, అన్ని సంస్థల నుంచి కూడా చాలా వరకు చాలా బిరుదులు. ఈ మధ్యనే ప్రభుత్వం నుంచి దళిత బంధు అనేటువంటి బిరుదు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి తీసుకున్నాను. సమూహంలో FBలో ఉంటాను, మళ్ళీ వాట్సాప్లో ఒక 5-6 సమూహాలు ఉన్నాయి. ఆ సమూహాల్లో ఏంటంటే చాలామంది నిరాశకు లోనయ్యి జీవితంలో ఒంటరిగా ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు విరమించుకున్న వాళ్ళు, పదవి విరమణ చేసిన వాళ్ళు, నిరాశకులోనే ఉన్న తల్లిదండ్రులు, పిల్లలు దూరంగా ఉండి వీళ్ళు చాలా బాధల్లో ఉన్నవాళ్ళు, ఆర్థికంగా బాగున్నా కూడా మానసికంగా బాగుండని వాళ్ళు, వీళ్ళకి అందరి కోసం అని చెప్పేసి నేను వాళ్ళకి కవితల గ్రూప్, కుసుమధర్మన్న కవితల గ్రూప్ అని పెట్టాను. అందులో రోజు నాకు 70 మంది దాకా రాస్తారు. వాళ్ళకి ఏదో ప్రోత్సాహంగా అన్ని దిద్ది మళ్ళీ వాళ్ళకి రిజల్ట్ ఇచ్చి ప్రోత్సహిస్తుంటే ప్రతిరోజు ప్రదున ఎప్పుడు అవుతుందా అని చూస్తుంటారు వాళ్ళు, ఎప్పుడు పోస్ట్ అంటే రోజు జరిగేటువంటి మన సమాజంలో జరిగేటువంటి దుర్నీతుల్ని ఎండగడుతూ అటువంటి అంశాలను ఇస్తుంటారు ప్రభుత్వం. అంటే మన చుట్టుపక్కల జరిగే ఇప్పుడు వరకట్నం అని, మహిళల ప్రగతి గురించి ఇట్లాంటి సమస్యల మీద ఇస్తుంటాను అంశాలు. అలాగే పాటల గ్రూప్, అందులో వాళ్ళు సరదాగా పాడుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళందరూ. వాళ్ళందరికీ మళ్ళీ నాకు ఫోన్ చేస్తుంటారు, ఎట్లా ఏంటి, వాళ్ళ ఇంటి సమస్యలు కూడా చెప్తుంటారు, వాళ్ళ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అని సమస్యలన్నీ చెప్తుంటారు, నేను వాళ్ళకి తీరుస్తుంటాను.
1: సాహిత్య కుటుంబంగా ముందుకు
0: ముందుకు చిత్రలేఖనం ఉంది, కథల గ్రూప్ ఉంది, తర్వాత పద్యాలు అంటే నాకు చాలా ఇష్టం. ఆ పద్యాల గురించి చాలా మంది మాకు పద్యాలు ప్రత్యేకంగా పెట్టాలి మేడం అంటే, వాళ్ళ గురించి ఒక గ్రూప్ తయారు చేసి పెట్టు, ఒక 100 మంది దాకా ఉన్నారు, పద్యాలు రాస్తారు అందులో. అంటే ఆ విధంగా కూడా మన పద్యం అనేది మనకు చాలా గొప్ప విషయం కదండి, అది అందరికీ ఉండదు, మన తెలుగు భాషలోనే ఉంటుందని నా ఉద్దేశం. అటువంటి పద్య ప్రక్రియని ఇంకా నిలపాలి అనేది నా ఉద్దేశం, అందుకని పద్యాలు పెడుతుంటాను. తర్వాత ఒక పత్రిక, కుసుమ ధర్మన్న పత్రిక, కుసుమ జయబేరి పత్రిక, తాతది జయబేరి, ఆయన పేరును నిలపాలని అదే జయబేరి పెట్టాను, కానీ అదే ఉండకూడదు కదా అని కుసుమ అని పెట్టాను. అందులో ఇక్కడ ఉండేవాళ్ళే కాక బయట నుంచి కూడా సాహిత్యంలో ఎవరైతే దిట్టలు ఉంటారో వాళ్ళు ఇచ్చేటువంటి పద్యాలు, కథలు, ప్రతి నెల ఈ మాస పతిది అని ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయడం, అలాంటివి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ప్రోత్సాహం జరుగుతుంది, కవులకి కానీ కళాకారులకి కానీ ప్రోత్సాహం దొరుకుతుంది, స్ఫూర్తి దొరుకుతుంది. ఆ విధంగా వాళ్ళు ప్రచురించడం ప్రతి నెల వస్తుంది అది. ఇలాగా చేసుకుంటూ అవార్డులు ఇవ్వడం, తర్వాత ప్రోగ్రాములు చేయడం, కవితల పోటీలు పెట్టడం, అలాగ ముందుకు సాగుతున్నాను. అతిథిగా వెళ్తుంటాను అన్నిటికీ, చాలా వరకు వాళ్ళు పిలుస్తుంటారు, చాలా మంది ఇష్టపడుతుంటారు అంటే అన్నిట్లో ముందుంటానని. పాటలు కూడా పాడుతుంటాను, సంగీత సాహిత్య సేవా సంస్థ అన్నమాట మాది.
1: అసలు ఈ సాహిత్య ప్రపంచంలో మీరు చాలా నేర్చుకున్నారు, అలాగే గివింగ్ బ్యాక్ టు సొసైటీ అని మనం వింటూ ఉంటాం, సమాజానికి ఏం తిరిగిస్తాం అంటే, మీరు సాహిత్య ప్రపంచంలో చాలా తిరిగిచ్చారు. లైక్ మీరు ఇప్పటి వరకు చెప్పిన విషయాల్లో గమనిస్తే కవితల పరంగానే సాహిత్య పరంగానే మీరు ఒక ప్రపంచాన్ని నిర్మించి అందులో దీన్నే ఒక ప్రవృత్తిగాని వృత్తిగా గాని చేసుకున్న వాళ్ళకి మీరు ఒక టీమ్ గా ఫామ్ చేసి వాట్సాప్ గ్రూప్లు కానివ్వండి.
0: ఇంకొకటి చేస్తాను నేను, కొంతమంది సాహిత్యంలో చాలా గొప్ప వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఆర్థికంగా ఉండరు, వెనుకబడి ఉంటారు, వాళ్ళు పుస్తకాలు ప్రింట్ చేయరు, అలా వరకు సహాయం చేస్తుంటాను, డబ్బులు రూపంలో ఇచ్చి వాళ్ళు పుస్తకాలు ప్రింట్ చేసి మళ్ళీ దాన్ని నేను ఒక ప్రోగ్రామ్ పెట్టి వేదికను కల్పించి ఆవిష్కరిస్తుంటాను, అట్లాంటివి కూడా చేస్తుంటాను. వాళ్ళలో ఉన్న టాలెంట్ ని, సృజనాత్మకతని వెలికి తీయడం అనేది నా ఉద్దేశం. వాళ్ళు కొంచెం నిరాశకు లోని వెనుకబడి పడ్డ స్త్రీలు కూడా, భర్త ద్వారా ఉండదు సహాయము, ఎవరి ద్వారా ఉండదు, కానీ వాళ్ళు రాస్తారు, ఆ రాసిన వాళ్ళని సేకరించి అవన్నీ చేసి పుస్తకాలు తీసి, నా డబ్బులే నేను ఎవరితో చెప్పుకోను కానీ పెట్టి పుస్తకాలు తీసి అవి ఆవిష్కరిస్తూ ఉంటాను.
1: వెరీ నైస్. మన సంకల్పం గొప్పదైనప్పుడు ఒక అడిగే 100 అడుగులుగా మారుతుంది. అలాగే సాహిత్య ప్రపంచంలో ఆవిడ ఏం తీసుకున్నారో అంతకన్నా ఎక్కువగానే ఆవిడకి సమాజానికి తిరిగిచ్చారు. చాలా అవార్డులు ఆవిడని వరించాయి, అవి ఒక్కొక్కటిగా శ్రోతలతో పంచుకుంటాను. కవిత శిరోమణి, మహిళ రత్న, కవితా భూషణ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవన సాఫల్య పురస్కారం, సరోజినీ నాయుడు, స్త్రీ శక్తి, సావిత్రిబాయి పూలే, ఝాన్సీ లక్ష్మీబాయి, సాహితీ పట్టాభిషేకం, స్ఫూర్తి గ్లోబల్ ఉమెన్ ఎక్సలెన్సీ అవార్డు, అలాగే స్ఫూర్తి నంది, సాహితీ స్ప్రష్ట, సూపర్ ఉమెన్, ఎన్టీఆర్ సాహిత్య సేవ, గుర్రం జాషువా, సాహితీ శిరోమణి.

0: పూర్తి గ్లోబల్ అవార్డ్, భారత కోకిల, కాళోజీ విశిష్ట సేవా అవార్డ్, శ్రీశ్రీ అవార్డ్, కళారత్న, సేవారత్న, యువతేజం, దళిత రత్న తెలంగాణ ప్రభుత్వం. అలాగే మీరు ఉపాధ్యాయురాలుగా చేసినప్పుడు ఉత్తమ ఉపాధ్యాయురాల అవార్డు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుకున్నారు. మరి ఇంత సేవ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఒక బై ప్రొడక్ట్స్ అని చెప్పుకోవచ్చు. మీరు దేన్ని ఆశించకుండా మీ సాహిత్య ప్రపంచంలో మీరు ముందుకు సాగుతున్నారు. ఇవన్నీ మీ వెనక విజయాలన్నీ మిమ్మల్ని వెనకాల వరిస్తూ మీకు వస్తూ ఉన్నాయి. చాలా సంతోషం. అయితే డాక్టర్ రాధాకుసుమ గారు, రేడియోతో మీకున్న అనుబంధం గురించి మా శ్రోతలతో పంచుకోండి. మీరు చిన్నప్పుడు విన్న ప్రోగ్రామ్స్ కానీ, మీరు రేడియో నుంచి నేర్చుకున్న విషయాలు కానీ మా శ్రోతలతో పంచుకోండి.
1: రేడియో అంటే అసలు అప్పుడు వచ్చే పాటలు కానీ ఏవైనా కానీ ఇప్పుడు కూడా తలుచుకుంటే అవి నేర్చుకోకుండానే మనసులో మెదులుతూ ఉంటాయి, నోట్లోకి వస్తూ ఉంటాయి. అంటే అంత అనుభూతిని అందజేసినటువంటి రేడియో ప్రపంచాన్ని ఎవరు మర్చిపోలేరు. ఈ రోజు ఉందో లేదో నాకు అంతగా అది లేదు, కానీ అప్పుడు మేము ఉన్నప్పుడు పాఠశాలకు వెళ్తున్నప్పుడు రేడియో మ్రోగుతూ ఉండేది ఇంట్లో. మళ్ళీ మధ్యాహ్నం లంచ్లో వచ్చినప్పుడు కార్మికుల కార్యక్రమాన్ని వినిపిస్తూ ఉండేది. సాయంత్రం అయితే యువాణి అని రేడియోలో కవితలు కథలు అవన్నీ తెలియవు అని కానీ వింటుండే వాళ్ళం. బాలానంద ప్రోగ్రాం, ఆ బాలానంద చిన్నపిల్లల కోసం ఎంత అద్భుతమైన కార్యక్రమం ఉండే. అన్నయ్య అక్కయ్య అని వాళ్ళు ఉండేవాళ్ళు, ఎంత చక్కగా కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. అలాగే జానపద గీతాలు, సీతాదేవి గారు ఆవిడ ఎన్ని జానపద గీతాలు అంటే సంస్కృతి సంప్రదాయం అన్ని కూడా కలగలిసి ఒక కదంబమాలలాగా మన ముందుకు పేర్చి మన చెవులు మనం వినకపోయినా చెవులు వెళ్ళిపోయి దాని ద్వారా మనకి ఎంతో సంస్కృతి అభ్యేది, మన విలువలు తెలిసాయి. విలువలు అలవలుగా ధరించాలని అంటారు చూడండి, అది మనకు నేర్పించకుండానే ఒక నీతి అనేది ఆనాడే మనకు వచ్చేసింది. అది ఆ రేడియో కార్యక్రమాలు అంత పసందుగా రంజుగా ఆనందంగా అద్భుతంగా అమోఘంగా నిర్వహించబడేవి. ఆ రోజుల్లో అన్ని రుచుల్ని వడ్డించేటువంటి ఏకైక సాధనం ఏదైనా ఉంటే అది రేడియోనే, అంతకంటే ఇంకేమి లేదు. అది సంస్కృత వార్తలు వస్తుండే చూడండి, అవి అంత బాగా అది తెలియకపోయినా వినేవాళ్ళ. ఆ పదం ఉచ్చరిస్తుంటేనే ఆనందంగా, తర్వాత ప్రొద్దున్నే లేస్తే ఒక గీతం వచ్చేది, అది ఎంత బాగుండేది. ఆ తర్వాత కథలు కవితలు డాక్టర్ సలహాలు, ఆ తర్వాత మహిళా కార్యక్రమాలు అద్భుతంగా ఉండేవి, తర్వాత యువవాణి కార్యక్రమాలు అవి కూడా ప్రత్యేకించి కొంతమంది యువకులతోటి చేసేటువంటి
0: ఆనాడు కొనసాగుతుంది. 90 ఏళ్ళు అయింది ఆకాశవాణి సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఇప్పుడు.
1: ఇప్పుడు ఏంటంటే దూరదర్శన్ లో ఇవన్నీ వచ్చేసి కొంచెం అటు వెనకబడిందేమో గాని సమయం లేక వెళ్ళడం తగ్గింది. ఆ తర్వాత జానపద గీతాలు, అద్భుతమైన జానపద గీతాలు ఎక్కడెక్కడి నుంచో ఆ ఫీల్డ్ లోకి వెళ్ళి తీసుకొచ్చి అవి పాడించి వినిపించేవాళ్ళు. తర్వాత నాటకాలు, ప్రతి వారం నాటకాలు వస్తుండేవి. తర్వాత సినిమాలు కూడా సంక్షిప్తంగా వేస్తుండేవాళ్ళు, ఆ సినిమా ఏంటని వినేవాళ్ళు, ఆ చిన్నపిల్లలమైనా వినేవాళ్ళు. తర్వాత శబ్ద చిత్రాలు, వివిధ భారతిలో రకరకాల కార్యక్రమాలు వస్తుండే, అదే గీత్మాల అని, బూలే విసిరే గీతని, పాత తరం పాత పాటలని, తర్వాత సిలోన్ కార్యక్రమం, అవి ఎంత చక్కగా ఉండే. ఆ గొంతు భలే అద్భుతమైన గొంతులండి వాళ్ళకి, ఏ స్వరాలు. ఆ తర్వాత పాడి పంట, పాడి పంట అని మధ్యలో వస్తుండేది. ఇలాగా సంస్కృతి సాంప్రదాయం వినోదం విజ్ఞానం జనహితాన్ని కాంక్షించేటువంటి రేడియో నేటికి వన్నే లిడుతూ వైభవంగా మన కోసం పని చేస్తూనే ఉంది. దానికి ఉదాహరణ ఈ రోజు ఇంటర్వ్యూ.
0: థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా వివరించారు రాధాకుసుమ గారు. అయితే ఇప్పటికీ మీరు ఏవైతే ప్రోగ్రామ్స్ మీరు గుర్తు చేసుకున్నారో ఇప్పటికీ మేము ఏవేవైతే సెక్షన్స్ ఉన్నాయో అన్ని మేము ఇప్పటికే కొనసాగుతున్నాయి. అంతే ప్రజాదరణ, అంతే చక్కగా పిల్లలు కానీ యువకులు కానీ పార్టిసిపేట్ చేస్తున్నారండి, అది ఆకాశవాణికి ఉన్న గొప్పతనం. చాలా చక్కగా మీ సాహిత్య ప్రస్థానం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం రాధాకుసుమ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాధాకుసుమ గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి మీ సాహిత్య ప్రపంచంలో మమ్మల్ని కూడా తీసుకెళ్లినందుకు చాలా సంతోషం అండి. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు మేడం, నాకు ఈ అవకాశాన్ని పిలిచి మరీ నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. మా సాహితీ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ అందరికీ కూడా అవకాశం ఇవ్వాలని కోరుతూ ధన్యవాదాలు మేడం.
2: ఎమినెంట్ రైటర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ రాధాకుసుమ గారితో పరిచయ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఈనాటి పరిచయ కార్యక్రమం పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము, ఈనాటి వనిత లోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

అర్జున్ ఈ చిత్రం కోసం ఉన్నికృష్ణన్, హరిణి బృందం ఆలపించిన వేటూరి సాహిత్యం వినండి మణిశర్మ సంగీత సారథ్యంలో.

అర్జున్ చిత్రం నుండి ఉన్ని కృష్ణన్ హరిణి బృందం ఆలపించిన చక్కని పాట విన్నారు కదా. మరి సమయం 1:50 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు, అలాగే 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్. ఈ 3 వార్తా కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెరల హరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా ఇల్లందు బాటంఫీట్ బస్తీ నుండి చిన్నాపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాపాసి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, భానురాజ్, రాజ్విక, మీనాకుమారి, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతీభాయ్, చోటాపురాన్ పాసి, ఎండి షాకీర్, షహజాదీ, ప్రవీణ్, సుందర్ రాజ్, జగన్మాత వీరందరూ వినిపించమంటూ కోరుతున్నారు సింహాసనం చిత్రంలోని పాట.

కార్యక్రమంలో మరొక ఉత్తరం. ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మోకాళ్ల సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, ప్రసాద్, అనిత, చంద్రశేఖర్, సుమతి, అక్రు, శ్రీనివాస్, పప్పి, రోహిత్ వీరందరూ వినిపించండి అంటూ కోరుతున్నారు దానవీర సూరకర్ణ చిత్రంలోని పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాష్ నగర్ సిరిపురం నుండి రాజేష్, అనసూర్య, శ్రావణి, పూర్ణచందర్, ఉమాదేవి, శ్యామ్, శ్రీనివాస్, కుమార్, కార్తీక్, హర్షవర్ధన్ వీరందరూ వినిపించమంటూ కోరుతున్నారు కోర్ట్ చిత్రంలోని పాట.

రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరూ వినిపించమంటూ కోరుతున్నారు అంకుశం చిత్రంలోని పాట.

ఆర్య చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ప్రశాంతి నగర్ లక్ష్మీదేవిపల్లి మండలం నుండి మారెబోయిన శ్రీనివాసరావు, పద్మ, జగన్మోహన్.

ఆర్య చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ప్రశాంతినగర్ లక్ష్మీదేవిపల్లి మండలం నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, జగన్మోహన్ రావు, సుచరిత, నారాయణ స్వామి, మాధవి, మధు, రాజారమణి వీరందరి కోసం ఆర్య చిత్రంలోని పాట విందాం.

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఏలపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి వీరందరూ వినిపించమంటూ కోరుతున్నారు దశావతారం చిత్రంలోని పాట.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై కిన్నెరల హరి ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మావిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, మంజుల, ఎం స్వరూప, నాగయ్య వీరందరూ వినిపించమంటూ కోరుతున్నారు సింహరాశి చిత్రంలోని పాట.

అభినందన చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జీఓఎస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరందరి కోసం విందాం అభినందన చిత్రంలోని పాట.

అడవిరాముడు చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఇల్లందు కాలరీస్ కళాసీ బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్

మర్యాదవ్, ప్రియా, కళ్యాణ్ చక్రవర్తి, అనుష, మారేపల్లి కుమారస్వామి, సరోజ, దూడం ఉమాశంకర్, రజిత, జాడి పెంటయ్య, నరహరి నాయక్, గట్టికల్లు శ్రీనివాస్, కవిత, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, మురళీధర్ పూతాడ, కోడూరి నరహరి నాయక్, సంగం రాములు. వీరందరి కోసం విందాం అడవిరాముడు చిత్రంలోని పాట.

0: గబ్బర్ సింగ్ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరి కోసం వినిపిద్దాం గబ్బర్ సింగ్ చిత్రంలోని పాట.
1: ఏ పిల్లా, అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు.
2: మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
1: ఎవడి డప్పుడు కొట్టండా.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంపు నుండి ధమాకా చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు దీక్షిత, శోభన్ బాబు, బేబీ, నిశాంత్, అన్విత, రిదుష్ణి, విజయ్, సిద్ధు, వికాస్, హన్షిన్ వీరందరి కోసం ధమాకా చిత్రంలోని పాట విందాం.

మీరింతవరకు కిన్నెరళ హరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఏకచిత్రగానం వింటారు. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన రాంప్రసాద్ ఆర్ట్స్ వారి పెళ్లి చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం సమకూర్చిన వారు సిరివెన్నెల. ఈ పాటలను ఆలపించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఎస్ దాస్. వినండి ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన రాంప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ వారి పెళ్లి చిత్రంలోని పాటలు.

మీరింతవరకు రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి పెళ్లి చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం సమకూర్చిన వారు సిరివెన్నెల, ఈ పాటలను ఆలపించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఏసుదాస్. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుండి బరిగే మాధవ రానక్క గట్టన్న. నాకు నచ్చిన పాట వేగుచుక్కలు పగడిచుక్క సినిమా నుండి బంతి చేబంతి ముద్దాడే వేళ అనే సాంగ్ కావాలండి.

పాల్వంచమండలం పుంకుల నుంచి అక్బర్ని. నాకు నచ్చిన పాట. నా పేరే భగవాన్ సినిమా నుంచి. మేడలో చేరిన చిలకమ్మో ఓడని మరచి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం మంగపేట గ్రామం నుండి గుగులోత్ లక్ష్మణ్ దళపతి చిత్రం కోసం కేజే వేసుదాస్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట సింగారాల పైరులోన బంగారాలే పండేనంట ఆడాలి.

నా పేరు శ్రీనివాస్. నేను చింతల్ భవసేనా నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట తొలి కోడి కూర్చుంది సినిమా నుండి. ఎప్పుడో ఏదో చూచి

నా పేరు మారబైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట చలం, కన్నడ మంజులో నటించిన తోటరాముడు సినిమాలోని సుశీల బాలసుబ్రహ్మణ్యం గారు వాడిన, సత్యం గారి సంగీత డైరెక్షన్లో వచ్చిన ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.

నా పేరు మొహమ్మద్ షాకిర్, ఇల్లందు ఆర్ఎన్ఆర్ కాలనీ నుండి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట బంగారు బుల్లోడు చిత్రం నుండి, స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవానా.

నేను కొత్తగూడెం బూర్దిగడ్డ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధపాసి. నాకు ఇష్టమైన పాట సంసార. మా పాప పుట్టినరోజు మరుపురాని పండుగ రోజు ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.

చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తరుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి మాట్లాడుతున్నాను. నాకిష్టమైన పాట సిఐడి సినిమాలో ఎందుకనో నిన్ను చూడగానే.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: నా పేరు సమీర, నేను కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాను. నాకు మావి చిగురు మూవీ నుంచి కొండమల్లి

నాకు నచ్చిన పాట. నా పేరు శ్యామ్ ప్రసాద్ సొంగ, వేపలగడ్డ నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన సినిమా నాన్నకు ప్రేమతో, చిత్రం నుంచి నాన్నకు ప్రేమతో

0: ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట. శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: కొడుకు తల్లే ఒల్లిరుసుకుందే కొడెలాగల్లే అప్ప పుల్లలా చేదు నమిలిందే రామ రామ రామ రామ.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి, మాతో ముచ్చటించండి.
0: ఫోన్ నంబర్లు 0874295038, 295039.

0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి. శనివారం ఉదయం
1: 8:35 నిమిషాలకు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో దళపతి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: నూరు పాయింట్ 1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఆరాధన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఆదిత్య 369 చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జిక్కి, శైలజ పాడిన పాట.

0: ఊడికింతలు,
1: మొదటిసారి చూసుకుంటే ఊరింతలు,
0: ఆపై కలుసుకుంటే ఉడికింతలు,
1: కలిసి తిరుగుతుంటే గిలికింతలు,
0: పెళ్లి దాకా వస్తే అప్పగింతలు,
1: మనసు విప్పి కప్పుకుంటే అసలైన

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎడ్రపాటి మాధవీలత. ఇంధన పొదుపు, విదేశీ మారక ద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇప్పటివరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 4,600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జూన్ 8న చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బీజేపీ తెలంగాణ రాష్ట కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన సప్త సూత్రాలు అంశంపై ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు, విదేశీ మారక ద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గవర్నర్ వీడియో సందేశాన్ని లోక్ భవన్ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో డాలర్, పెట్రో డాలర్ల వినియోగాన్ని తగ్గిస్తూ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ అన్నారు. దేశ కరెన్సీ విలువను కాపాడడంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. తాను తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండే వాహనాల వినియోగాన్ని తగ్గించానని పేర్కొన్న శివప్రతాప్ శుక్లా ప్రధాని పిలుపు మేరకు వాహనాల వినియోగాన్ని మరో 50% వరకు తగ్గించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో వాహనాల వినియోగాన్ని తగ్గించేలా ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు అధికారులకు సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్టు గవర్నర్ తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇప్పటివరకు 4,600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గడిచిన 2.5 సంవత్సరాల్లో దేశంలో అత్యధికంగా వరి పండించిన, కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన నల్గొండ జిల్లా చెట్ల చిన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రబీ ధాన్యం కొనుగోలుకు రాష్ట్రంలో 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రానున్న 2-3 రోజుల్లో మరో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తామని చెప్పారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జూన్ 8న చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. చేప ప్రసాదం పంపిణీపై ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్తో సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మృగశిర కార్తే సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందన్నారు. 100 సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా బత్తిని కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేస్తోందన్నారు.

ఈసారి 125,000 చేప పిల్లలు అందుబాటులో ఉంచినట్టు మంత్రి చెప్పారు. 35 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీకి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. సింగరేణిలో మహిళా శక్తికి ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించడంతో సింగరేణి చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్ల ఆపరేటర్లుగా కొందరు మహిళలకు కంపెనీ అవకాశం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. త్వరలో జారీ అయ్యే డంపర్ ఆపరేటర్ల నియామకాల్లో మహిళలకు కూడా అవకాశం కల్పించేందుకు రంగం సిద్దం చేసింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఓవర్ బర్డెన్ ను గని క్వారీ నుండి ఉపరితలానికి రవాణా చేయడానికి 60 నుంచి 100 టన్నుల భారీ డంపర్లను వినియోగిస్తుంది. సింగరేణిలో గత 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇప్పటి వరకు కేవలం పురుషులు మాత్రమే ఈ భారీ డంపర్లను నడుపుతూ వస్తున్నారు. అయితే మహిళా శక్తిని సద్వినియోగం చేసుకోవాలని, వారి నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను కూడా వినియోగించుకోవాలని రాష్ట ప్రభుత్వం సింగరేణిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గనుల్లో డంపర్ ఆపరేటర్లుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న మహిళా ఉద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకున్న మహిళలకు శిక్షణనిచ్చింది. వారిలో శిక్షణ పూర్తి చేసుకున్న 13 మంది మహిళా ఉద్యోగులు తాము డంపర్ ఆపరేటర్లుగా పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని కంపెనీకి తెలియజేశారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈరోజు భారత్ ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్ ప్రారంభమైంది. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ, బెంగళూరు సైన్స్ అండ్ టెక్నాలజీ, జయశంకర్ యూనివర్సిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయ సాంకేతికతలు, ప్రెసిషన్ ఫార్మింగ్, నవకల్పనలు, స్థిరమైన వ్యవసాయ విధానాల్లో భారత్ ఆస్ట్రేలియా దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య మాట్లాడుతూ, విద్యా సంస్థలు, పరిశ్రమలు, సాంకేతిక నిపుణులు, రైతుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. 2047 నాటికి మానవరహిత వ్యవసాయం దిశగా దేశం ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 21-22 తేదీల్లో జరగనున్న డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్లను రేపటి నుంచి మీసేవ వాట్సాప్ ద్వారా పొందవచ్చని అధికారులు తెలిపారు. మీసేవ అధికారిక వాట్సాప్ నెంబర్ 8096958896 హాయ్ అని మెసేజ్ పంపించడం ద్వారా ఆప్షన్లు నమోదు చేసి హాల్ టికెట్ రిసీవ్ చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలోని బీసీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు హైదరాబాద్ బంజారాహిల్స్లోని కొమరం భీం భవన్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 508 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించారు. 10వ తరగతిలో 214 మంది, ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో 165 మంది, మొదటి సంవత్సరంలో 129 మంది విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గ్రామీణ పేద వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు సాధించిన ఈ విజయం సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన సప్త సూత్రాలు అంశంపై ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట పార్టీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు 10 సూచనలతో కూడిన కరపత్రాన్ని ఈ సందర్భంగా విడుదల చేశారు. స్వదేశీ వినియోగం, ఇంధన పొదుపు, దేశీయ పెట్టుబడులు ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని పేర్కొన్నారు. ఆర్థిక నిపుణుడు ప్రొఫెసర్ కృష్ణారెడ్డి సప్త సూత్రాలపై విశ్లేషణ చేస్తూ, సామాన్య పౌరులు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని వివరించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉరుములు, మెరుపులతో పాటు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా ఎల్లుండి నుండి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇంధన పొదుపు, విదేశీ మారక ద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని

గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇప్పటివరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 4600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జూన్8న చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బీజేపీ తెలంగాణ రాష్ట కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన సప్త సూత్రాలు అంశంపై ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.

0: विद्यते। आईपीएल इति इंडियन प्रीमियर लीग क्रिकेट क्रीडायाम् अद्य सायंकाले धर्मशाला नगरस्य हिमाचल प्रदेश क्रिकेट एसोसिएशन क्रीडांगणे पंजाब किंग्स दलम अद्य मुंबई इंडियंस दलम सम्मुखी करिष्यति। क्रीडायाः आरंभः सायं सार्ध सप्तवादने भविष्यति। अन्ते मुख्य वार्ताः पुनः एकवारम्। वैश्विक अनिश्चिततायाः आर्थिक समाह्वानानां च मध्ये ब्रिक्सदेशाः रचनात्मिकां भूमिकां निर्वहन्तीति भारतेन दृढतया प्रतिपादितम्। श्वः प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः आबुधाबी यात्रायाः समये भारत यूएई देशौ द्वैपाक्षिक सम्बन्धान् अग्रिमस्तरे नेतुं सज्जते स्तः। कांग्रेस दलस्य नेता वी डी सतीशन वर्यः केरलम् राज्यस्य मुख्यमन्त्री भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ సాయంత్ర ప్రసారాలను మీకోసం వినిపిస్తున్న మీ రేడియో నేస్తం డాక్టర్ డిఎల్ అనురాధ. ముందుగా ఈ పూట ప్రసారంలోని ముఖ్యాంశాలు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు. ఈ అంశం గురించి భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్ చంద్ర గారి వివరణ. ఇంకా చేపల పెంపకంలో నర్సరీ యాజమాన్యం గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 కిన్నెర లహరి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్8, 9:15 స్పాట్ లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 మధురిమ అలనాటి మధురగీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు.

ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు నాట్య కలాం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ ఎస్కే గులాం అహ్మద్. 6:35 రైతు సమాచారంలో భూసార పరీక్షలు వివరాల గురించి తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 చిత్రగీతాలు వినవచ్చు. 7:30 విజయ పదం కార్యక్రమంలో బైపీసీలో ఉన్నత భవిష్యత్ వివరాలు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, వ్యాఖ్యానం శ్రీ సొంగా శ్యాంప్రసాద్ మరియు శ్రీమతి డి సౌజన్య. 7:45 చిత్రగీతాలు వినవచ్చు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెర లహరి. 9:30 ఏకచిత్రగానం. 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం చిత్రగీతాలు వినవచ్చు. ఇక మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ డికే దత్తార్ గారి వయోలిన్ వాదనం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ కుటుంబ దినోత్సవం సందర్భంగా వసుదైక కుటుంబం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం. 3:30 ఏకచిత్రగానం వినవచ్చు.

ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వినవచ్చు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో బంగారు తీగ చేప పిల్లల ఉత్పత్తి వివరాలు, ఆకుకూరల ఉపయోగాలు, ఇంకా పొట్టేలు పిల్లల పెంపకం వివరాల గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 కిన్నెర లహరి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ ఎఫైర్స్. ఈ కార్యక్రమములు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వినవచ్చు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు విన్నారు. ఇప్పుడు జానపద గేయాలు వింటారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
4: నా గుండె లయలో పాడవే పాడవే కోయిలా.
5: మాటలు మీవి, పాటలు మావి.
3: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
5: మరొక నెంబర్ 2950039.
4: ఒక మాట 10 మాటలై అది పాట కావాలని.
3: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
5: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తోంది. మరికొద్దిసేపట్లో వ్యవసాయ సూచనలో 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మనలో రోగ నిరోధక శక్తిని ఏ విధంగా పెంచుకోవాలి, ఎటువంటి పోషకాలు ఉన్న పదార్థాలను మనం తిని మన ఆరోగ్యాన్ని పెంచుకోవాలన్న వివరాలు మనకు అందజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది నూటికి నూరు పాలు నిజం. మన ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే పోషక విలువతో కూడిన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. మరీ ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం. అసలు రోగ నిరోధక శక్తి అంటే ఒక రోగకారక సూక్ష్మ జీవులకు విరుద్ధంగా పోరాడగలిగే ప్రతిఘటన సామర్థ్యం. జీవిలోని రోగ నిరోధక శక్తికి ఆ జీవికి వ్యాధులు కలగకుండా రక్షణగా నిలబడుతుంది. శరీరంలో ఉండే ప్రతి జీవులు అంటే యాంటీబాడీస్, రోగకారక సూక్ష్మజీవులకు బ్యాక్టీరియా, వైరస్ మొదలగు వ్యాధికారక జీవులు లేదా తెల్ల రక్త కణాల సున్నితత్వం విరుద్ధంగా జరిపే ప్రతిచర్య కారణంగానే రోగ నిరోధక శక్తి సాధ్యపడుతుంది. రోగ నిరోధక శక్తి అనేక రకాలుగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి జీవి పుట్టినప్పటి నుండి ఉండొచ్చు. జన్మతః సిద్ధించే రోగ నిరోధక శక్తి లేదా రోగకారక జీవులకు బహిర్గతమైన తర్వాత దశలో పొందినదైనా కావచ్చు. ప్రతి జీవుల ప్రత్యక్ష పాలన పొందిన రోగ నిరోధక శక్తి వల్ల సిద్ధించింది కావచ్చు. ఇది సహజమైనది కావచ్చు. బహిర్గతము కావడం వల్ల సిద్ధించింది లేదా సింథటిక్ అంటే వ్యాధి టీకాలు వేయడం ద్వారా కూడా ఇటువంటి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడము కావచ్చు. అంటువ్యాధి ఒకసారి సోకిందంటే అది వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుంది. అంటువ్యాధి వ్యాప్తి అనేది ప్రత్యక్షంగా పరోక్ష సంబంధం ద్వారా సంభవించవచ్చు. వ్యాధిగ్రస్తుడికి సంబంధించిన వస్తువులను తాకడము ద్వారా కూడా అంటువ్యాధి సోకవచ్చు. ఇంకా ఈ అంటువ్యాధులు గాలి ద్వారా, తుంపర్ల ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా కూడా వ్యాపిస్తాయి. కాబట్టి వ్యాధులకు వ్యతిరేకంగా మంచి రోగ నిరోధక శక్తిని కలిగిన ఒక వ్యక్తి తనను తాను కాపాడుకోవడమే కాకుండా సంఘటిత రోగ నిరోధక శక్తి భావన ప్రకారం మొత్తం సమాజాన్ని కూడా కాపాడిన వారవుతారు. వ్యాధులకు టీకాలు వేయడం, వ్యాధికారక జీవులతో ప్రత్యక్షంగా ఎదుర్కోవటమే కాకుండా ఆహారం పట్ల జాగ్రత్త వహించడం, రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని, పోషకాలను రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంపొందించే పోషకాల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రధానమైనటువంటివి ప్రోటీన్లు అంటే మాంసకృత్తులు. ఈ మాంసకృత్తులు రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా వ్యాధులను నివారించి ఆరోగ్యమును తిరిగి పొందడంలో ఎంతో దోహదం చేస్తాయి. కనుక ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్లను చేర్చడం ఎంతో అవసరము. ప్రోటీన్లు ఎక్కువగా గల ఆహార పదార్థాలు అంటే పప్పు దినుసులు, పాలు, గ్రుడ్లు, సోయా ఉత్పత్తులు మొదలగునవి. ఇక విటమిన్ ఏ జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, చర్మ ఆహార నాళిక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతుంది. విటమిన్ ఏ ఎక్కువ గల ఆహార పదార్థాలు ఆకుకూరలు, క్యారెట్, పాలు, బొప్పాయి,

ముఠాముడి పదార్థాలు మొదలగునవి. ఇక విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఇవి ముఖ్య కారకాలు. ఇవి మరీ ముఖ్యంగా ప్రతిజీవులంటే యాంటీబాడీస్ తయారీకి దోహదం చేస్తాయి. విటమిన్ సి ఎక్కువగా గల ఆహార పదార్థాలు పుల్లటి పండ్లు అనగా నిమ్మ, నారింజ, బత్తాయి, ఆకుకూరలు, టమోటా మొదలగునవి. ఇక విటమిన్ ఇ, ఇది ప్రత్యక్ష కారిణి అంటే యాంటీ ఆక్సిడెంట్, రోగ నిరోధక శక్తికి దోహదం చేస్తుంది. విటమిన్ ఇ ఎక్కువగా లభ్యమయ్యే ఆహార పదార్థాలు ప్రొద్దుతిరుగుడు నూనె, గింజలు, పుష్ప నూనె మొదలు.

పాలు, మాంసము, సముద్రాహారము అంటే చేపలు, రొయ్యలు, ఇక ఇతర పోషకాలు అంటే విటమిన్ B6, విటమిన్ B12, కాపర్, ఫోలేట్, సెలినియం, ఇనుము మొదలగు స్థూల సూక్ష్మ పోషకాలు కూడా రోగ నిరోధక శక్తికి దోహదం చేస్తాయి. కనుక మనం ప్రతిరోజు సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా పోషకాలు సమపాలలో లభించి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకొని మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, మన ఆరోగ్యానికి పండ్లు, కూరగాయ రసాలు చాలా చక్కగా ఉపయోగపడతాయని వివరాలు అందిస్తున్నారు. ఈ విధంగా ఆరోగ్యానికి పండ్లు, కూరగాయల రసాలు, మానవ శరీరానికి కావలసినన్ని రకాల ఖనిజ లవణాలు, విటమిన్లు అందుబాటులో ఉంచుతాయి. ఉపవాస సమయంలో శరీరంలో పిండి పదార్థాలు అధికమై కొన్ని ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. అందులో యూరిక ఆమ్లాన్ని ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఆమ్లత్వాన్ని శరీరం నుండి తొలగించడానికి కొన్ని రకాల పండ్లు, కూరగాయల రసాలు అద్భుతంగా పనిచేస్తాయని మన పరిశోధకులు తెలియజేస్తున్నారు. కొన్ని రకాల తాజా పండ్లు, కూరగాయల రసాలు అన్ని రకాల మానసిక రుగ్మతలను, ఇతర వ్యాధుల నివారణ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. వివిధ పండ్ల రసాలలో లభ్యమయ్యే ఆమ్లాలు, వేసవిలో అందుబాటులో ఉండే నిమ్మ, అనాస, టమోటా వంటి పండ్ల రసాలలో సిట్రిక్ ఆమ్లం అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఆర్గానిక్ ఆమ్లాలు కొన్ని రకాల పండ్లలో అందుబాటులో ఉంటాయి. పండ్లు సాధారణంగా 4 రకాలుగా లభ్యమవుతాయి. కూరగాయల పండ్లు, టమోటా, దోస, ఆమ్లత్వం కలిగిన పండ్లు నిమ్మ, నారింజ, అనాస, స్ట్రాబెర్రీ, కొద్దిగా ఆమ్లత్వం కలిగినవి యాపిల్, పీచ్, బెర్రీ, తీయటి పండ్లు బొప్పాయి, జామ, తీపి ద్రాక్ష. ఆస్కార్బిక్ ఆమ్లం బత్తాయి పండు రసంలో 32 నుండి 21 మిల్లీగ్రాముల వరకు అందుబాటులో ఉండగా యాపిల్ పండు రసంలో సుమారు 4 మిల్లీగ్రాములు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక ప్రత్యేక సూచనలు ఏంటంటే తాజా పండ్లను మాత్రమే రసము తీయడానికి ఉపయోగించాలి. పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండటం వలన కొన్ని రకాల పోషకాలు, ముఖ్యంగా విటమిన్ల నష్టము ఎక్కువగా ఉంటుంది. పండ్ల రసాలను చిక్కగా తీసుకొనరాదు. తగినంత నీరు కలిపి పల్చగా చేసి సేవించడం ఆరోగ్యరీత్యా మంచిది. పండిన మామిడి పండ్ల నుంచి కాక పచ్చి మామిడికాయల నుండి కూడా రసాన్ని తయారు చేయవచ్చు. బయటకు తీసి రసాన్ని పిండి కొద్దిగా బెల్లము, తగినంత ఉప్పు, యాలకల పొడి, నీరు కలిపి సేవించవచ్చు. దీనిని ఉత్తర భారతదేశంలో పన్న అంటారు. వేసవికాలంలో ఇది చక్కని ఆరోగ్యవంతమైన పానీయము. ఇది శరీరానికి చర్వను ఇస్తుంది. ఇక పండ్ల రసాలు కొన్ని అపోహలు ఉన్నాయి ప్రజల్లో. వాటి గురించి ఈ వివరాలు అందిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. దగ్గు, జలుబుతో బాధపడేవారు నిమ్మరసం త్రాగకూడదంటారు. తరచూ జలుబు రావడానికి కారణం రోగ నిరోధక శక్తి తగ్గడమని చాలా మందికి తెలియదు. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచే నిమ్మకాయల వలన జలుబు తగ్గుతుందని తప్ప పెరగదు. జలుబుతో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి సేవించాలి. భోజనం తిన్న 30 నిమిషాల తర్వాత ఖర్జూరం తినడం ఆరోగ్యరీత్యా మంచిది. పరగడుపున పుచ్చకాయ తినరాదు. పుచ్చకాయ తిన్న వెంటనే నీరు త్రాగరాదు. భోజనం తర్వాత మాత్రమే పుచ్చకాయ తినాలి. పరగడుపున అనాస పండు అసలు తినరాదు. ఇక సౌందర్య సాధనంగా పండ్ల రసాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ముల్లంగి రసము శరీరం మీద వచ్చే శోభిమచ్చలకు రాత్రిపూట 10 రోజుల పాటు పైపూతగా లేపనం వేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. ఖర్జూర రసాన్ని చర్మంపై పూతగా రాస్తే చర్మ వ్యాధులు నయమవుతాయి. ఇక ఉల్లిపాయ రసములో పసుపు కలిపి పైపూతగా రాస్తే చర్మ వ్యాధులు నయమవుతాయి. గజ్జి, తామర వంటి వ్యాధులతో బాధపడేవారు అనాస పండు రసాన్ని ఆయా భాగాలపై పూతగా రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. శిరోజాలకు మెరుపు రావాలంటే ద్రాక్ష రసం మంచిది. ద్రాక్ష రసాలు ఆరోగ్యానికి మంచిది. దీర్ఘకాలంగా మలబద్ధకంతో బాధపడే వారికి లేదా తరచుగా మలబద్ధకానికి గురయ్యే వారికి 1 గ్లాస్ బీట్రూట్ రసం, నిమ్మరసం 1 చెంచా కలిపి తాగితే అద్భుతంగా పనిచేస్తుంది. పోషక విలువలు కూడా పెరుగుతాయి. క్యారెట్, బీట్రూట్, దోసకాయల రసం సమపాలలో కలిపి ఉదయం పూట పరగడుపున త్రాగితే మూత్రపిండాలు శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు, శాస్త్రవేత్తలు మన ఆరోగ్యానికి పండ్లు, కూరగాయల రసాలు ఎంతో దోహదం చేస్తాయని తెలియజేస్తున్నారు. కాన ముఖ్యంగా ఈ వేసవికాలంలో ప్రతి పౌరుడు ఈ యొక్క పండ్లు, కూరగాయల రసాలు తయారు చేసుకొని

0: రోజు ఒకసారి సేవించడం వల్ల చక్కటి ఆరోగ్యం, చక్కటి రోగ నిరోధక శక్తిని పెంచుకొని సంపూర్ణమైన ఆరోగ్యంతో సంపూర్ణంగా దేశాభివృద్ధిలో పాలు పంచుకుంటారని ఆశిద్దాం.
1: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, యువరత్న సినిమా నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన సమ్మిళిత వృద్దికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, ఎల్పీజీ, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికాసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యకులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్ యుఏఈలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. అబుదాబీ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధాని నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నాడు నార్వే చేరుకుంటారు. ప్రధాని మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్దిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలియజేశారు. పర్యటనలో చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్జీ, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియేరా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. అంతకుముందు ప్రారంభ ఉపన్యాసం చేసిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి భద్రతలు అత్యంత ప్రధానమైనవని, ఇటీవల తలెత్తిన ఘర్షణలపై చర్చలు దౌత్యం ప్రాముఖ్యతను చెబుతున్నాయని అన్నారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన సమ్మిళిత వృద్దికి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై బ్రిక్ దేశాల మధ్య ఉమ్మడి ఆసక్తి ఉందని ఆయన అన్నారు. తమిళనాడులో ఈరోజు ఏఐఏడిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, రాష్ట గవర్నర్ విశ్వనాథ్ హర్లేకర్ను కలిసి ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేల వర్గానికి సంబంధించి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ అంశంపై స్పీకర్ జేసీడీ ప్రభాకర్తో చర్చించాలని గవర్నర్ను కోరారు. టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ విప్ ఓఎస్ మణియన్ ఆదేశించినప్పటికీ ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని 25 మంది ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలు విప్ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీనిపై స్పందించిన ఎడప్పాడి పళనిస్వామి వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు వేలుమణి నేతృత్వంలో

వర్గాన్ని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పిజి, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గృహ అవసరాల ఎల్పిజి సరఫరా సాఫీగా సాగుతోందని, ఎక్కడా కూడా పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు నిలిచిపోయిన దాఖలాలు లేవని తెలియజేశారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నుండి ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా కొత్త ఎల్పిజి కనెక్షన్లివ్వగా సుమారు 7,50,000 మంది కొత్త వినియోగదారులు పిఎన్జి కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారని ఆమె చెప్పారు. గత 3 రోజుల్లో సుమారు 1,40,00,000 ఎల్పిజి బుకింగులు రాగా, వాటిలో దాదాపు 1,39,00,000 బుకింగులను పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులను అనుసరించి ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రిత్వ శాఖ గ్రామీణాభివృద్దితో సహా ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి పిలుపు మేరకు మంత్రిత్వ శాఖ స్థాయిలో వచ్చే ఏడాది వరకు బంగారం కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. దీంతోపాటు ప్రజా ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైనవి తప్ప విదేశీ పర్యటనలు చేపట్టరాదని పేర్కొన్నారు. మనం దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలను పొదుపుగా వాడవలసిన అవసరం ఉందని చెప్పారు. అలాగే సాధ్యమైన చోటల్లా ప్రజా రవాణాను ఉపయోగించుకోవడానికి ప్రోత్సహించాలని కోరారు. ఎరువుల సమతుల్య వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా గ్రామ స్థాయిల్లో ప్రచారాన్ని ప్రారంభించిందని కూడా తెలియజేశారు. 2026-27 మార్కెటింగ్ సీజన్కు గాను 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచినందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, వరి క్వింటాలుకు 2,369 రూపాయల నుండి 2,441 రూపాయలకు, జొన్న క్వింటాలుకు 3,699 రూపాయల నుండి 4,023 రూపాయలకు, సజ్జలు క్వింటాలుకు 2,775 రూపాయల నుండి 2,900 రూపాయలకు, మొక్కజొన్న క్వింటాలుకు 10 రూపాయలు పెరిగి 2,410 రూపాయలకు చేరిందని అన్నారు. ఈ పెరిగిన మద్దతు ధరల వల్ల దేశంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చౌహాన్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కొంకణ్, గోవా తీర ప్రాంతాల్లో రోజంతా వేడితో కూడిన ఉక్కపోత వాతావరణం ఉంటుందని చెప్పింది. దేశ ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక, జార్ఖండ్, ఉత్తర కర్ణాటకలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన, సమ్మిళిత వృద్ధికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పిజి, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో

0: పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: अरे सुन तो,
1: मुझे क्या सुनाना चाहते हो? जो सुनाओ मेरी सौतन को।
0: किसको?
1: अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं।
0: अच्छा ये बात है?
1: हाँ, क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
0: अब तो झट से बात हो जाती है।
1: ऐसा क्या?
2: हाँ, अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है। और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है। ये देखो आ गया।
1: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म।
0: हाँ,
1: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है।
3: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें। किसानों का दोस्त किसान कॉल सेंटर।
4: ई नाटి వ్యవసాయ దారుల కార్యక్రమంలో రైతు మంగిట్లో శాస్త్రవేత్తలు. ఈ అంశం గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమ శరత్చంద్ర గారి వివరణ.
5: మన వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, April 2026 నుంచి 23 May 2026 వరకు కూడా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. దీంట్లో ఏంటంటే వ్యవసాయ పరంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులు, అలాగే వాతావరణ పరిస్థితులు, చాలా సాంకేతికత అభివృద్ధి చెందుతూ ఉంది, వీటినన్నింటినీ కూడా రైతులకి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం వ్యవసాయ విశ్వవిద్యాలయం తాలూక బాధ్యత కూడా ఉంది. దీంట్లో భాగంగా ఏంటంటే ఈ రైతు ముంగిట్ల శాస్త్రవేత్తలు అనే ప్రోగ్రాం ద్వారా కూడా చాలామంది రైతులందరికీ కూడా ఈ సాంకేతిక గురించి, వ్యవసాయ అభివృద్ధి గురించి, పర్యావరణ మార్పుల దృష్ట్యా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకి 6 అంశాల్లో రైతులందరినీ సన్నాయితం చేయడం కోసం ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం. ఈ 6 ప్రధాన అంశాలు మనం చూసుకున్నట్టయితే దాంట్లో మొదటిగా తక్కువగా యూరియా వాడుతూ నేల ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించాలి, అవసరం మేరకు మాత్రమే రసాయనాలను ఎలా వినియోగించాలి, పంట మార్పిడి ద్వారా సుస్థిరమైన ఆదాయాన్ని ఎలా సాధించాలి, అలాగే మార్కెట్లో గిరాకీ ఉన్న వరి విత్తనాలు తన రకాలు ఎలా ఎంచుకోవాలి, వాటి ద్వారా మంచి ఆదాయాన్ని ఎలా పొందాలి, అలాగే సాగునీటిని ఆదా చేస్తూ భవిష్యత్తులో వ్యవసాయ పరంగా మంచి సాగునీటిని అందించే విధంగా మనం ఎలాంటి కార్యక్రమాలని నిర్వర్తించాలి, అలాగే సేంద్రీయ వ్యవసాయం ద్వారా పంట ఉత్పత్తులను చేస్తూ ఆరోగ్యమైన ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలనే విషయాలని రైతులందరి దృష్టి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే ప్రోగ్రాంని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది సుమారు 1600 గ్రామాలని కవర్ చేయాలని, అలాగే సుమారు 240,000 మంది రైతులని ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యక్షంగా కలవాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం భావిస్తుంది. దీంట్లో మనం ప్రధానంగా తక్కువ యూరియాని ఎందుకు వాడాలి, తక్కువ యూరియాని వాడడం వలన ఎలాంటి ఉపయోగాలు వ్యవసాయానికి కలుగుతాయనే అంశాన్ని మనం చూసినట్టయితే, యూరియాని సాధారణంగా మనం వరిలో చూసుకుంటే 2 బస్తాలని మాత్రమే మనం రికమెండ్ చేస్తాము. కానీ రైతులు ఖచ్చితంగా మోర్ దాన్ అంటే ఎక్కువ, 2 బస్తాల కంటే ఎక్కువ, 4 బస్తాల వరకు కూడా పండిస్తున్నారు. వరిలో మాత్రమే కాదు, అన్ని ప్రధానమైన పంటల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీనివలన ఏంటంటే యూరియాలో 46% నత్రజని దొరుకుతుంది, అలాగే ఇది చాలా తక్కువ రేటుతో రైతులకి లభించడంతో ఏంటంటే రైతులు విచ్చలవిడిగా యూరియా వాడకాన్ని పంటల్లో వినియోగించడం జరుగుతుంది. ఈ విధంగా జరగడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉండే సూక్ష్మజీవులు నశించిపోతాయి. సూక్ష్మజీవులు చాలా అవసరం అవుతాయి వ్యవసాయానికి.

ఎందుకు అంటే సూక్ష్మజీవుల ద్వారా మాత్రమే నేలలో ఉండే స్వతహాగా ఉండే ఎరువులన్నీ కూడా మొక్కలకు అందడం జరుగుతుంది, కార్బన్ శాతం పెరుగుతుంది. మనం ఎప్పుడైతే ఈ యూరియాని బయట నుంచి మనం వ్యవసాయానికి అప్లై చేస్తున్నామో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే సూక్ష్మజీవులు అనేది నశించిపోతాయి, నేలలో కార్బన్ శాతం అనేది తగ్గిపోతుంది. తద్వారా ఎప్పుడూ కూడా బయట నుంచి మనం వాడే ఎరువులను మాత్రమే వినియోగించుకునే పరిస్థితికి రైతు వెళ్ళిపోతాడు. ఇలా తమ వ్యవసాయ ఖర్చును పెంచుకుంటాడు, రాబడి తగ్గిపోతుంది అని గ్రహించి మనం ఏంటంటే యూరియాని తక్కువగా వినియోగించండి, అవసరమైన మాత్రమే మనం వినియోగించాలనేది రైతులకు మనం సూచిస్తున్నాము. యూరియా బదులుగా మరి ఏం చేయాలి? యూరియా బదులుగా ఏంటంటే పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని కానీ, వానపాముల ఎరువుల వినియోగాన్ని కానీ, అలాగే పశువుల ఎరువుని కూడా మనం మొక్కలకు అందించే పరిస్థితికి మనం వెళ్ళాలి. తద్వారా ఏంటంటే 20% వరకు కూడా మనం యూరియాని తగ్గించుకోగలుగుతాము. అలాగే పురుగు మందులు కూడా చాలా ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. మనం ఎంత అయితే రికమెండ్ చేస్తామో రైతులకి దానికి మించి కూడా పురుగు మందుల్ని ఎక్కువ రైతులు వినియోగించడం జరుగుతుంది. ఎప్పుడైతే సమగ్రవంతంగా మనం పురుగుల యాజమాన్యం చేయలేకపోతామో రైతులు ఏంటంటే ఈరోజు ఒక మూత మందు కొట్టాము, 2 మూతలు కొడితే ఇంకా బాగా పనిచేస్తాయని ఉద్దేశంతో ఎక్కువ మోతాదులో పురుగు మందుల్ని కానీ, కీటకనాశుల్ని కానీ, తెగుళ్ళ మందుల్ని కానీ, లేదంటే కలుపు మందులు కానీ కొట్టడం జరుగుతుంది. దీంట్లో ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మోతాదుకు మించి రైతులు ఈ రసాయనాలని పంటల్లో వినియోగిస్తారో అప్పుడు ఈ కీటకాలకి వాటిని తట్టుకునే సామర్థ్యం పెరిగిపోతుంది. తద్వారా ఏంటంటే ఎప్పుడు కూడా మనం అవసరానికి మించి మోతాదుకు మించి మనం ఎప్పుడైతే రసాయనాలు వాడతామో పురుగుల తాలూకా తెగుళ్ళ తాలూకా నిరోధక శక్తి పెరిగిపోతుంది. పెరిగిపోవడం వల్ల వాటి దాడి ఇంకా మరింత ఎక్కువగా చెందడం జరుగుతుంది. తద్వారా మళ్ళీ పంటల ఖర్చు పెరుగుతుంది, చీడపీడల యాజమాన్యం ఇంకా కష్టతరంగా మారుతుంది. అందుకని ఏంటంటే మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే రైతులకి సమగ్ర కీటక యాజమాన్యాన్ని కానీ, సమగ్ర తెగుళ్ళ యాజమాన్యం కానీ, సమగ్ర ఎరువుల యాజమాన్యం కానీ ఖచ్చితంగా ప్రతి రైతు చేపట్టాలనేది మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం. ఇక్కడ సపోజ్ మనం ఇప్పుడు మిర్చి పంటలో ప్రధానంగా వచ్చే కీటకాలకి రైతులు మొట్టమొదటిసారిగానే ఎక్కువ శక్తివంతమైన పురుగు మందులు వినియోగించడం వల్ల ఏం జరుగుతుంది అంటే పంట ఖర్చు పెరుగుతుంది, అలాగే పంట తాలూకా కీటకాల ఉధృతి కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. అందుకని మనం నారు దశ నుంచి కూడా రూట్ డిప్ టెక్నిక్ అంటాం మనం, అంటే మనం స్ప్రే చేయకుండా రూట్ జోన్కి తడిచేటట్టు మనం ఏంటంటే నారుని మా కట్టలా కట్టి దాన్ని ఏంటంటే పురుగు మందుల సొల్యూషన్లో, పురుగు మందుల ద్రావణంలో ఒక 1/2 గంట సేపు మనం ఉంచిన తర్వాత వాటిని తీసి నాటుకోవాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే 10 నుంచి 15 రోజుల పాటు కూడా రసం పీల్చే పురుగులు ఉధృతి మిరప పంటకి రాకుండా ఉంటుంది. సో మనం ఇక్కడ ఏంటంటే మనం పంటని ప్రధాన క్షేత్రంలో నాటిన తర్వాత మనం స్ప్రే చేయకుండానే మనం నివారించుకోగలుగుతాము. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే తక్కువ ఖర్చుతో తక్కువ పురుగు మందుతో ఈ సస్యరక్షణ అనేది చేపట్టడం జరుగుతుంది. దీని తర్వాత ప్రతి రైతులు కూడా విధిగా నీమ్ ఆయిల్ అంటే వేప నూనె వినియోగాన్ని అలవర్చుకోవాలి. అంటే మనం తక్కువ ఖర్చుతో ఎప్పుడైతే ఈ వేరుని మందు ద్రావణంలో ముంచి నీమ్ ఆయిల్ అనే దాంతో మనం ఈ సస్యరక్షణ చేపట్టడం మొదలు పెట్టాలి. దీని తర్వాత కొంచెం శక్తివంతమైంది, దాని తర్వాత తీవ్రత ఎక్కువ అయ్యే కొలది కూడా మనం ఎక్కువ తీవ్రతరమైన మందుల్ని మనం వినియోగించాలి. దీంతోపాటు పంట క్షేత్రాల్లో తప్పనిసరిగా మనం పక్షి స్థావరాలు కానీ, వాటికి సంబంధించిన మిత్ర పురుగుల వినియోగాన్ని కానీ, అలాగే ఫెరమోన్ ట్రాప్స్ అంటాం, అంటే మగ పురుగుల్ని అట్రాక్ట్ చేసే జిగురట్టలు కానీ, వీటన్నిటినీ ఎరల్ని మనం వినియోగించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఖర్చు తగ్గుతుంది, అలాగే సమగ్రవంతంగా కీటక యాజమాన్యం కూడా జరుగుతుంది. రసాయన వినియోగం అనేది కాలక్రమేణా మనం తగ్గించుకునే పరిస్థితికి వెళ్తామనేది మనం సూచించడం జరుగుతుంది. ఇప్పటి రోజుల్లో మనం వరి పంటల్లో కూడా ఈ ఫెరమోన్ ట్రాప్స్ వీటిని వినియోగం అనేది పెరుగుతుంది. దీంట్లో ఏం జరుగుతుందంటే వరి పంటలో ఇది స్లోగా రిలీజ్ అవుతుంది. అంటే మనం ఒక 3 నెలల పాటు కూడా ఈ ఫెరమోన్ ట్రాప్స్ని పంట క్షేత్రాల్లో ఒక 5 నుంచి 10 ఎకరాకు మనం పెట్టుకున్నట్టయితే 20 పెట్టుకుంటే మనం మందు కొట్టాల్సిన అవసరం లేదనేది కూడా రైతుల తాలూకా అభిప్రాయాల్ని మనం ఈ క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. సో రైతులు ఏంటంటే ప్రతిసారి కూడా పురుగు మందుల మీద మాత్రమే ఆధారపడకుండా ఇలాంటి సమగ్ర కీటక యాజమాన్య పద్ధతుల్ని కూడా పెట్టుకుంటే ఇంకా మంచి సమగ్రవంతంగా

వ్యవసాయాన్ని చేసుకునే ఆస్కారం ఉంది కాబట్టి ఇలాంటి అవసరాలన్నింటినీ మనం రైతులతో చర్చించడం జరుగుతుంది. అలాగే పంట మార్పిడి, దాదాపు 70% to 80% మధ్యలో తెలంగాణ వ్యవసాయం అంతా పత్తి, వరి మరియు మొక్కజొన్న ఈ పంటలను మాత్రమే పండిస్తున్నాము. మనకు అవసరానికి మించి మనం ఎక్కువ వరిని పండిస్తున్నాము. మనం కావలసిన పప్పు ధాన్యాలు కానీ నూనె పంటలు కానీ మనం పండించుకోలేకపోతున్నాము. మనం ఇప్పుడు కూడా దిగుమతి చేసుకుంటున్నాం, వేరే ఇతర దేశాలపైన మనం ఆధారపడాల్సిన అవసరం ఉంది. మన కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే మొక్కజొన్న తర్వాత మొక్కజొన్న, వరి తర్వాత వరి, ఇలాంటి విధానాలను మన రైతులు అవలంబిస్తున్నారు. దీన్ని మనం తగ్గించుకొని మొక్కజొన్న తర్వాత ఖచ్చితంగా వేరే పంటకు వెళ్ళాలి. అది పొద్దుతిరుగు కావచ్చు, లేదంటే పుచ్చ కావచ్చు, వేరే ఇతర పంటల్ని మనం వేసుకునే పరిస్థితికి వెళ్ళాలి. వ్యవసాయంలో మనం ఎప్పుడు వరిని ప్రధాన పంటగా చూస్తాము. వరిని కాకుండా మనం రెండవ పంటగా యాసంగిలో ఖచ్చితంగా కూరగాయలకు వెళ్ళాలి. జనవరి ఫిబ్రవరి పంటల్లో కూడా మనం నూనె గింజల్ని కూడా సాగు చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే పంట వైవిధ్యం పెరుగుతుంది, తర్వాత వచ్చే పంట మీద ఎక్కువ తెగుళ్ళు ఆశించకుండా, పురుగులు ఆశించకుండా ఉండడం జరుగుతుంది. అలాగే రైతుకి సమతుల ఆహారం అనేది దొరుకుతుంది. అలాగే ఒకే పంట మీద దాడి చేసే రకరకాల పురుగులు, తెగుళ్ళ, వీటి తాలూకు ఉధృతి అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. సో మనం రైతులు ఎప్పుడు కూడా వివిధ పంటల్ని పెంచుకోవడం మీద ఆధారపడాలి, దృష్టి పెట్టాలి. వరి పంటకి ఖచ్చితంగా ముందు లోతు దుక్కులు దున్నుకోవాలి, పచ్చి రొట్టె ఎరువుల్ని ఖచ్చితంగా వేసుకోవాలి. దీని ద్వారా ఏం జరుగుతుందంటే భూసారం పెరుగుతుంది. మనం నత్రజని ఎరువుల్ని తగ్గించుకునే పరిస్థితిలోకి మనం వస్తాం కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులందరూ కూడా పంట మార్పిడి విధానాన్ని అవలంబించి సుస్థిరమైన ఆదాయాన్ని పొందుతారనేది దీంట్లో మనం చర్చించడం జరుగుతుంది. అలాగే మార్కెట్లో మనందరికీ తెలుసు సన్న రకాలకి బోనస్ ఇస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలు మన వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా రూపొందించబడిన RNR 15048, ఇది మనం డయాబెటిక్ రైస్ అని కూడా అంటాం. అంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా RNR 15048 మనం ఆహారంగా తీసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది. అంటే షుగర్ అనేది అకస్మాత్తుగా మనం సాధారణ రైస్ని తినే దానితో పోల్చుకుంటే దీంట్లో తక్కువ షుగర్ అనేది, స్పైక్స్ అనేది తక్కువ రావడం అనేది గ్రహించారు, శాస్త్రీయంగా నిరూపితమైంది. దీనికి మంచి డిమాండ్ ఉంది. అలాగే వీటితో పాటు సాంబా మషూరి ఎక్కువగా రైతు సోదరులందరూ పండిస్తారు. సన్న రకాల్లో మనకి అధిక దిగుబడినిచ్చి వ్యాధుల్ని తట్టుకుని ఉండే రకాలు అయిన కూనారం KNM 1638, అలాగే WGL 44, ఇంకా దొడ్డు రకాలు చూసుకుంటే KNM 118. ఈ రకాలన్నీ కూడా ఏంటంటే చాలా అత్యధిక దిగుబడిని ఇస్తూ మంచి ఆదాయాన్ని రైతులకు అందిస్తున్నాయి. కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం నుంచి కూడా లాస్ట్ సీజన్లో నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం అనే కార్యక్రమం ద్వారా మేము అందించిన ఒక WGL 44 సిద్ధి అనే వరి రకాన్ని రైతులు తమ క్షేత్రాల్లో పెంచి దానిని అభివృద్ధి చేసి ఆ విత్తనాన్ని ఇతర రైతులకు కూడా అమ్మటం జరిగింది. దీని ద్వారా ఏంటంటే రైతుకి విత్తనం తయారు చేసి అమ్మకం ద్వారా మంచి ఆదాయం వచ్చింది. అలాగే దిగుబడి కూడా చాలా అత్యధికంగా చాలా బాగుందని మాకు క్షేత్రస్థాయిలో తెలిసింది. ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో నాటిన రైతులు దాదాపు 60 to 65 bushels దిగుబడిని కూడా సాధించడం జరిగింది. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా మంచి వరి విత్తనాలు, సన్న రకాలు, మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలను మాత్రమే సాగు చేసుకోవాలనేది మనం సూచించడం జరుగుతుంది. అలాగే కొన్ని రకాలు అంటే ప్రైవేట్ రంగంలో ఉన్న రకాలు అవి బాగున్నప్పటికీ చాలా వరకు వాటిలో నాణ్యతా లోపాలను గ్రహించడం జరిగింది. రైతు సోదరులు విత్తనం తీసుకున్న తర్వాత దాదాపు కొన్నిసార్లు 20% to 25% వరకు కూడా దాంట్లో కల్తీ విత్తనాలు, తాలుగు గింజలు ఏర్పడడం, బెరుకులు ఏర్పడడం అనేది చాలా రకాలుగా రైతు సోదరులు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాము. దీన్ని అధిగమించడం కోసమే తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ ద్వారా ఈ నాణ్యమైన విత్తనాలన్నింటినీ రైతు సోదరులకు అందించడం జరుగుతుంది. ఈ విత్తనాలని ఖచ్చితంగా రైతు సోదరులు తీసుకొని వాళ్ళ క్షేత్రాల్లో పెంచుకొని తర్వాతనే వాటి డిమాండ్ని అర్థం చేసుకుని, వాటి తాలూకా పనితీరుని అర్థం చేసుకుని వాటిని వినియోగంలోకి తీసుకొస్తారనేది మా నమ్మకం. అలాగే ప్రతి పండ్ల తోటల్లో మనకి నీరు సదుపాయం ఉన్నా లేకపోయినా కానీ ప్రతి పంట తోటల్లో, ప్రతి లాంటి పంటల్లో కూడా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని అనేది మనం ఖచ్చితంగా అవలంబించాల్సిన అవసరం ఉంది. ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని ప్రతి పంటలోనూ, అలాగే స్ప్రింక్లర్ ఇరిగేషన్ని మొక్కజొన్న పంటల్లో అలాగే వేరుశనగ పంటల్లో కూడా మనం వినియోగించుకున్నట్టయితే
మనకి ఖచ్చితంగా

0: మంచి సాగునీటిని వినియోగంలో మనం అభివృద్ధి సాధించినట్టే ఈ సాగునీటి ఆదా చేయడం ద్వారా ఏంటంటే భవిష్యత్తులో మన వ్యవసాయం చేసే మన భావితరాలకి మనం సాగునీటిని అందించడం అనేది జరుగుతుంది. విధిగా ప్రతి పౌరుడు కూడా, ముఖ్యంగా రైతులు, నాది కవులు భూమి అయినా సరే లేదంటే ఎలాంటి క్షేత్రాలైనా సరే, ఖచ్చితంగా నీటి వినియోగం అనేది ఖచ్చితంగా నీటి బడ్జెట్ లాగా మనం ఒక స్కెడ్యూల్ ప్రకారంగా మాత్రమే చేసుకోవాలి. అలాగే ఆరుతడి విధానాల్ని, వరి పండించే రైతు సోదరులు ఆరుతడి విధానాన్ని ఖచ్చితంగా అవలంబించాలి. ఆరుతడి విధానంలో ఏంటంటే ఒక తోటలకు నీరు పెట్టినట్టు 4 నుంచి వారం రోజుల వరకు కూడా మనం నీరు పెట్టడం, తర్వాత అప్పటి వరకు కొంచెం సమయాన్ని ఇచ్చి అది ఆరనిచ్చి దాని తర్వాత మళ్ళీ కొంచెం పగుళ్ళు ఏర్పడగానే మళ్ళీ నీళ్లు పెట్టి ఇలాంటి పరిస్థితిని తీసుకురావడం వల్ల ఏంటంటే మొక్క ఆరోగ్యవంతంగా పెరగడంతో పాటు కూడా మంచి దిగుబడిని సాధిస్తాము. అలాగే నీటి వినియోగాన్ని దాదాపు 30% వరకు కూడా మనం తగ్గించుకునే పరిస్థితి వస్తామన్నది పరిశోధనలో తేలింది. కాబట్టి నీటిని వినియోగాన్ని మనం విచ్చలవిడిగా కాకుండా భావితరాలను దృష్టిలో పెట్టుకుని మనం వినియోగించుకోవాలనేది చర్చించుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా రైతు సోదరులందరూ నీటి వినియోగం మీద కూడా ప్రత్యేకించి దృష్టి పెట్టాలి. ఈ నేచురల్ ఫార్మింగ్ విధానం, ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి పెడుతున్నారు, ఇది చాలా మంచి పరిణామం. ఎప్పటి నుంచో మన రసాయనాలు తగ్గించండి, ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపించండి అని మనం చెప్తూ ప్రభుత్వ విస్తరణ వ్యవస్థ కానీ లేదంటే మన యూనివర్సిటీ తరపు నుంచి కూడా చాలా రకాల కార్యక్రమాల్లో వీటిని వివరించడం జరుగుతుంది.
1: మీరింతవరకు రైతు మంగిట్లో శాస్త్రవేత్తలు ఈ అంశం గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమ శరత్చంద్ర గారి వివరణ విన్నారు.
2: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
3: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
2: అదేలా?
3: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
4: ఇదెవరి నంబర్ బాబు?
3: కిసాన్ కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
2: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
3: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
4: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
3: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
4: నిజంగా?
3: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
1: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మరొక అంశం, చేపల పెంపకంలో నర్సరీ యాజమాన్యం. ప్రసంగం వింటారు.
6: రొయ్యల చేపల పెంపకంలో మనకి జూన్ జూలై స్టార్ట్ అయ్యేటప్పుడు మనము స్టాకింగ్ చేసుకుంటాం. అంటే రొయ్యల్ని, చేప పిల్లల్ని మనం చెరువులో వదులుకుంటామండి. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు వదులుకొని వాటిని పెంచితే మనకి నీళ్లు సదుపాయంగా ఉండి పెరుగుదల కూడా బాగుంటది. కాబట్టి మనం ఫస్ట్ నర్సరీ యాజమాన్య ప్రాముఖ్యతని తెలుసుకుందాం. మన రాష్ట్రంలో నెల్లూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు గల కోస్తా తీర ప్రాంతంలో రైతులు చెరువులు నిర్మించి 2000 ఎకరాల్లో రొయ్యల చేపల పెంపకాన్ని చేపట్టారు. ఈ పెంపకం ప్రతి సంవత్సరం విస్తృతమవుతుంది. పెంపకానికి కావలసిన టైగరు లేదా పప్పు రొయ్య అంటే పీనియస్ మోనోడన్, తెల్ల రొయ్య పీనియస్ ఇండికస్ల విత్తనానికి, పాలచేప కోయంగల విత్తనానికి ప్రధానంగా సహజ వనరులపై ఆధారపడి ఉన్నారు. కొందరు రైతులు విశాఖపట్నం వద్ద నెలకొల్పబడిన హ్యాచరీలో ఉత్పత్తి అయిన టైగర్ రొయ్య విత్తనాన్ని పెంపకానికి ఎన్నుకుంటున్నారు. 2 సందర్భాల్లోనూ రైతులు విత్తనాన్ని నేరుగా పెంపక చెరువుల్లో వదలడం జరుగుతుంది. ఇందువలన రైతుకి జరిగే నష్టం ఏమిటో తెలుసుకుందాం. విత్తనాన్ని నేరుగా పెంపక చెరువుల్లో ఎందుకు వదలరాదో మనం ముందుగా తెలుసుకుందాం. సహజ వనరుల్లో అమావాస్యకు, పౌర్ణానికి 2 రోజుల ముందు, 3 రోజుల తర్వాత వరకు 10 నుంచి 13 మిల్లీమీటర్ల సైజులోనున్న పోస్ట్ లార్వా 20 దశ టైగర్ రొయ్య విత్తనం, అది 4 నుంచి 10 రోజుల వరకు 10 నుంచి 20 మిల్లీమీటర్ల సైజులో కొంత నలుపుకు మారిన విత్తనం జరుగుతుంది. 10 నుంచి 13 రోజుల వరకు 20 నుంచి 20 మిల్లీమీటర్ల పిల్ల రొయ్యలు లభిస్తాయి. తెల్లరొయ్య విత్తనం ఇదే రోజుల్లో గాజు రొయ్య విత్తనం కంటే కొద్దిగా పెద్ద సైజుకు లభిస్తాయి. పాలచేప విషయంలో కూడా ఇలానే జరుగుతుంది. కాబట్టి మనం సహజ వనరుల్లో సేకరించబడే రొయ్య విత్తనంలో కూడా 80% ఈ సైజు విత్తనమే ఉంటుంది. ఈ దశలోనున్న విత్తనం, ముఖ్యంగా రొయ్య విత్తనం చూసుకుంటే చాలా సున్నితంగా ఉంటుంది. కావున చెరువు నీటి నాణ్యతలో ఏ కాస్త తేడా వచ్చినా విత్తనమంతా ఒకేసారి చనిపోయే ప్రమాదం

0: చాలా ఎక్కువ కనిపిస్తుంది. వదిలిన 30 నుంచి 45 రోజుల వరకు రొయ్య విత్తనం మామూలు పరిస్థితుల్లోనూ ట్రయల్ నెట్టింగ్ లో నమూనా చూడడానికి రావడం కష్టం. కాబట్టి రైతు వేసిన విత్తనం అంతా బతికిందన్న అంచనాతో బరువు ప్రకారం లెక్క కట్టి ఇచ్చే విలువైన అనుబంధ ఆహారం వృధా అవుతుంది. ఒకవేళ తక్కువ శాతం విత్తనం మాత్రమే బతికితే దిగుబడిని గూర్చిన రైతు అంచనాలు తారుమారవుతాయి. పైగా రొయ్యలు పట్టుబడి సైజుకు పంచడానికి పట్టే కాలం కూడా కనీసం 30 రోజుల వరకు పెరుగుతుంది. దీనికి రైతు చేయవలసింది ఏమిటి తెలుసుకుందాం. ఉప్పునీటి రొయ్య చేపలను నేరుగా చెరువులోనే పెంచే ఒకే అంచా పెంపక విధానం కాకుండా ముందుగా కొంతకాలం నర్సరీలోను తర్వాత చెరువులోను పెంచే రెండంచెల పెంపక విధానాన్ని రైతులు అవలంబించాల్సి ఉంటుంది. పెంపక కాలం దాదాపు సగమే కాబట్టి మంచినీటి పెంపకంలో వలె మూడంచెల విధానం ఉప్పునీటి పెంపకం విషయంలో సాధ్యం కాదు. నర్సరీ దశ తర్వాత పెద్ద సైజు విత్తనాన్ని పెంపక చెరువుల్లో వదలడం వలన యాజమాన్యం లోపం లేకుండా 80% కంటే ఎక్కువ పిల్ల బ్రతుకుతుంది. చెరువులోని విత్తనం బరువును దాదాపు ఖచ్చితంగా అంచనా వేసి అనుబంధ ఆహారాన్ని ఇవ్వవచ్చు. దిగుబడి విషయంలో కూడా రైతుకి అవగాహన ఉంటుంది. పెంపక కాలం 30 నుంచి 40 రోజుల వరకు కలిసి వస్తుందన్నమాట. రొయ్య పిల్ల నర్సరీ. మనం రొయ్య పిల్ల నర్సరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. రొయ్య పిల్లల నర్సరీలు 2.5 × 1.5 × 1 మీటర్ కొలతలతో సిమెంట్ తో నిర్మించాలి. ఎందుకంటే మట్టి నర్సరీల్లో రొయ్య విత్తనం తిరిగి సేకరించడం శ్రమతో కూడిన పని. పిల్ల చనిపోతే శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. నర్సరీ కింద భాగంలో నీరును బయటకు పంపే రంధ్రం పావు వంతు లోతులో నీటిని లోనికి తీసుకునే రంధ్రము అమర్చుకోవాలి. రెండు రంధ్రాలకు సూక్ష్మమైన కన్నులు గల నైలాన్ గుడ్డ గట్టిగా అమర్చాలి. నర్సరీలో 75 సెంటీమీటర్ల లోతు వరకు స్వచ్ఛమైన నీటిని తోడాలి. నర్సరీలోని నీటిని నీటి పరిమాణాన్ని లెక్కించి లీటర్కు 5 పిల్లల సాంద్రతతో పోస్ట్ లార్వా దశలోనున్న రొయ్య విత్తనాన్ని వదలాలి. ప్రతిరోజు 50% వరకు నీరు తీసేసి కొత్త నీటితో నింపితే విత్తనం ఆరోగ్యంగా చురుగ్గా పెరుగుతుంది. అదేవిధంగా చేప పిల్లల నర్సరీలు ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాం. చేప విత్తనాన్ని చిచ్చురు చేప అంటే 10 నుంచి 15 మిల్లీమీటర్ల దశ నుంచి చిరు చేప అంటే 20 నుంచి 30 మిల్లీమీటర్ల దశ వరకు మొదటి 15 రోజుల్లో సిమెంట్ నర్సరీలోను తర్వాత మట్టి నర్సరీలోను పెంచవచ్చు. సిమెంట్ నర్సరీల వివరాలు రొయ్య పిల్ల నర్సరీలవే. లీటర్ నీటికి 2 పిల్లలను వదలవచ్చు. మట్టి నర్సరీలు 20 నుంచి 15 మీటర్లు కొలతలతో 1 మీటర్ నీరు నిలిచేట్టు ఉండాలి. సిమెంట్ నర్సరీల నుండి మట్టి నర్సరీల్లోకి పిల్లను వదలడానికి 10 రోజుల ముందు మట్టి నర్సరీలను తయారు చేసుకోవాలి. హెక్టార్ కు 200 కిలోల సున్నము, 1500 కిలోల కోళ్ల ఎరువు, 100 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వాడి మీటర్ లోతు వడగట్టిన నీటిని పెడితే 10 రోజుల్లో సహజ ఆహారమైన ల్యాబ్ సమృద్ధిగా పండుతుంది. హెక్టార్ విస్తీర్ణానికి 2 లక్షల వరకు చిరు చేపలను వదలవచ్చు. మట్టి నర్సరీల్లో చేప విత్తనాన్ని పెద్ద సైజు కాక పెంపకం చెరువుల్లో వదలడానికి అనువైన ఫింగర్లింగ్ దశకు అధిక సాంద్రతలో పెంచడం మాత్రమే ఉద్దేశం. నర్సరీ దశలో మనం చేపలకి రొయ్యలకి ఇచ్చే ఆహారం గురించి తెలుసుకుందాం. రొయ్య పిల్లలకు అనుబంధాహారంగా చెత్త చేప మాంసము అంటే డ్రై ఫిష్, ఎండు చేప మాంసము, నత్తల ఆల్చిప్పల మాంసము మెత్తగా చేసి ఇవ్వవచ్చు. వీటిలో ఏదో ఒక ఆహారాన్ని తవుడు, రాగి పిండే 3:1:1 పాలలో కలిపిన తాజా మిశ్రమ ఆహారాన్ని కూడా ఇవ్వవచ్చు. రొయ్య పిల్లల మొత్తం బరువులో 10% వరకు ఆహారాన్ని 2 సంభాగాలుగా చేసి ఉదయం సాయంత్రం నర్సరీలలో వేలాడదీసిన పాత్రలలో ఇవ్వాలి. ఇస్తున్న అనుబంధ ఆహారంలో ఎంత రొయ్య పిల్ల తింటుందో గమనించి పరిమాణం పెంచడం లేక తగ్గించడం చేయవచ్చు. చేప విత్తనాన్ని సిమెంట్ నర్సరీల్లో పెంచేటప్పుడు ఎండు చేప పొడి, తవుడు, రాగి పిండి 1:1:1 నిష్పత్తిలో కలిపిన మిశ్రమాన్ని బయట నుంచి తెచ్చిన ల్యాబ్ను తగిన పరిమాణమును ఆహారంగా ఇవ్వవచ్చు. అనుబంధ ఆహారం పరిమాణం మొత్తం చేపపిల్ల బరువులో 10% వరకు ఉండవచ్చు. మట్టి నర్సరీలలో అనుబంధ ఆహారాన్ని వెదజల్లవచ్చు. అదే విధంగా నర్సరీ దశలో పెరుగుదలను మనం ఎలా పరిశీలించాలో తెలుసుకుందాం. రొయ్య విత్తనం నర్సరీ దశలో 30 రోజుల్లో 10 నుంచి 12 మిల్లీమీటర్ల పోస్ట్ లార్వా దశ నుంచి 20 నుంచి 30 మిల్లీమీటర్ల సైజుకు దశకు పెరుగుతుంది. చేప విత్తనం 15 రోజుల్లో సిమెంట్ నర్సరీలో 10 నుంచి 15 మిల్లీమీటర్ల సైజు నుంచి చిచ్చురు చేప దశ 20 నుంచి 30 మిల్లీమీటర్ల చిరుచేప దశకు పెరుగుతుంది. మట్టి నర్సరీల్లో చిరుచేప దశ నుంచి స్టాక్ సైజు అంటే 50 నుంచి 60 మిల్లీమీటర్ల ఫింగర్లింగ్ దశకు పెరుగుతాయి. నర్సరీ దశ తర్వాత ఈ సైజుకు పెరిగిన రొయ్య చేప పిల్లలను పెంపక చెరువుల్లో వదిలి మంచినీటి ఆహార యాజమాన్యం తోడ్పడితే రొయ్యలు చేపలు అధిక సంఖ్యలో బతికి రైతు ఎక్కువ నికర లాభం సాధించవచ్చు. అలానే కొన్ని నర్సరీ యాజమాన్యంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. రొయ్య చేపల విత్తనాన్ని బయట నుంచి తెచ్చి నర్సరీలోకి వదిలే ముందు నర్సరీ నీటికి నర్సరీల నుండి పెంపక చెరువుల్లో వదిలే ముందు పెంపక చెరువుల నీటిని క్రమేణా అలవాటు చేసిన తర్వాత మాత్రమే వదలాలి. నేరుగా వదిలితే చనిపోయే ప్రమాదం ఉంది. నర్సరీలోనికి తోడే నీటి లక్షణాలను ముందు పరీక్షించాలి. నర్సరీ నీటి లక్షణాలను బాగా తేడా ఉంటే నర్సరీలోకి తోడరాదు. నర్సరీ నీటి లక్షణాలు ఉత్పదనం 15 నుంచి 17 PPT అంటే సెలినిటీ, కరిగిన ప్రాణవాయువు 15 నుంచి 8 PPM, నీటి ఉదజని అంటే pH 7 నుంచి 8 ఉండేట్లు సాధ్యమైనంత వరకు జాగ్రత్త తీసుకోవాలి. వడగట్టిన అన్ని రకాల కాలుష్యాలకు అతీతంగా ఉన్న నీటిని మాత్రమే నర్సరీలోకి వదిలిపెట్టాలి. నీరు నర్సరీ అంచుల నుంచి ఎప్పుడు పొంగి పొరలకుండా చూడాలి. ఉష్ణోగ్రత తీవ్రంగా ఉన్నప్పుడు సిమెంట్ నర్సరీలకు నీడ కల్పించాలి. సిమెంట్ నర్సరీలలో అడుగున మిగిలిపోయిన అనుబంధ ఆహారం అణువులను సైఫను సహాయంతో ఎప్పటికప్పుడు బయటకు తీసుకోవాలి. 200 గ్రాముల సున్నం వారానికి సమానం మోతాదులో ప్రతి కుండీలో సమానంగా కలపాలి.
1: మీరింతవరకు చేపల పెంపకంలో నర్సరీ యాజమాన్యం ప్రసంగం విన్నారు.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఇవాళ మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నారు. అయితే ఇంకా స్త్రీలు వెనుకబడే ఉన్నారని చెప్పక తప్పదు. స్వావలంబన దిశగా మహిళలు సాధికారత సాధించి మరింత శక్తివంతంగా ఎదగాలి అంటే వారికి ప్రభుత్వం అండదండలు ఎంతైనా అవసరమని భావించి గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అనేక స్త్రీశక్తి పథకాలకు శ్రీకారం చుట్టారు. సమాజంలో మహిళల పట్ల లింగ వివక్షత, వారి పట్ల చిన్న చూపు లేకుండా ఉండాలంటే ఆడబిడ్డ అంకురదశ నుంచి ఎదుర్కొంటున్న అన్ని ఇక్కట్లు తొలగించి వారికి అండదండలు ఉండాలన్న సంకల్పంతో మహిళల కోసం ఒక వినూత్నమైన పథకం తీసుకొచ్చారు. అదే మిషన్ శక్తి. ఈ పథకం ద్వారా మహిళలకు భద్రత, సాధికారత, సురక్ష కల్పించి అన్ని విధాలా వారికి అండదండగా ఉండాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గ్రామస్థాయి నుంచి అన్ని శాఖల సమన్వయంతో ఆడబిడ్డల చదువు, రక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతా ఉంది. 15వ ఆర్థిక సంఘం ప్రకారం 2021-22 ప్రారంభమైన ఈ పథకం 2025-26 వరకు కొనసాగడం జరుగుతా ఉంది. ఈ పథకం విధి విధానాలు, పథకం అమలు తీరుతెన్నులు మరియు మిషన్ శక్తి ప్రధాన లక్ష్యం గురించి తెలియజేయడానికి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారు మన ముందున్నారు. వారి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
2: ముందుగా అందరికీ కూడా మా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం.
1: మేడం, మరి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్ శక్తి అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది కదా, అసలు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ పథకం ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణమేంటి, అంతిమంగా ఈ పథకం ద్వారా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరేదానికి అవకాశం ఉందంటారు?
2: మిషన్ శక్తి అనేది ఒక మంచి, చాలా గొప్ప పథకం అండి. ఇది ఒక బృహత్తర లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. గౌరవ మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారు మహిళల కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాలలో ఒక ప్రత్యేకమైన మరియు చాలా ఉపయుక్తమైన పథకం ఇది. ఒక ప్రాజెక్టు ని నిర్ణీత లక్ష్యాలు, స్పష్టమైన సమయ పాలన మరియు మైలురాళ్లు కొలవగలిగిన ఫలితాలతో ఏర్పాటు చేసిన దాన్నే మిషన్ అంటారు. ఈ మిషన్ శక్తి అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారత కోసంగా మన భారత ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకాన్ని. ఇది ఒక సమగ్ర పథకం, మహిళలకు కావాల్సిన అన్ని విషయాలలో వాళ్లకి చేయూతనివ్వడానికి ప్రారంభించిన పథకం ఇది.
1: స్త్రీల రక్షణ, భద్రత మరియు సాధికారత కోసం తీసుకొచ్చిన ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు, ఈ పథకం ద్వారా ఏ కార్యక్రమాలు చేపడతారు?
2: మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఈ పథకం ఏర్పాటు చేయబడిందండి. మొట్టమొదటి 15వ ఫైనాన్స్ కమిషన్ కాలంలో, అంటే 2021-2022 సంవత్సరం నుంచి ప్రారంభించారు. అప్పటి నుంచి అమలు చేయడం ప్రారంభించారు. ఈ పథకాన్ని ముఖ్యంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు అమలు చేస్తారు. ఈ పథకం అనేది మహిళల జీవిత చక్ర నిరంతర రక్షణ కోసం, అంటే పుట్టినప్పటి నుంచి వారి వృద్ధాప్యం దాకా కూడా వారి వివిధ స్థాయిలలో వారికి వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించాలి, వారికి ఎటువంటి చేయూతనివ్వాలి, వారికి ఎటువంటి సహాయం మనం చేస్తే వారు అభివృద్ధిలో సమాన భాగస్వాములు అవుతారు అనే లక్ష్యానికి అనుగుణంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ మిషన్ శక్తి పథకం కింద మళ్లీ రెండు ఉప ప్రధాన పథకాలున్నాయి. అవి ఒకటి సంభాల్. సంభాల్ అంటే హిందీ పదం, ఇది సంరక్షించడం అంటారు. రెండవది సామర్థ్య. సామర్థ్య అంటే మన మహిళల్లో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయడం కోసం ఏర్పాటు చేసిన ఇవి రెండు ఉప పథకాలండి. ఈ సంబాల్ ఉప పథకం ఏంటంటే హింసకు గురైన మహిళలకు మద్దతునిస్తుంది. ఎలా ఇస్తుందంటే ఈ పథకం కింద మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి తరఫున వన్ స్టాప్ సెంటర్ అనే ఒక ఆఫీస్ నడుపుతారు. మహిళా హెల్ప్ లైన్ అనేది 24 గంటలు పనిచేస్తుంది. మరియు బేటీ బచావో బేటీ పడావో పథకాలు, ఈ మూడు పథకాలు ఈ సంబాల్ అనే ఉప పథకం కిందికి వస్తాయి. వీటిల్లో వన్ స్టాప్ సెంటర్ అంటే ఏంటంటే ఈ వన్ స్టాప్ సెంటర్లు ప్రతి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా ఒకటి ఉంటుందన్నమాట. ఇది జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు ఈ వన్ స్టాప్ సెంటర్ ని నడుపుతారు. ఇందులో సెంట్రల్ అడ్మినిస్ట్రేటరు, కౌన్సిలరు, వైద్య నిపుణులు, న్యాయ నిపుణులు మొదలైన సిబ్బంది అందరూ ఉంటారన్నమాట. వీళ్లు హింసకు గురైన మహిళల్ని ఒక చోటకి చేర్చి వారికి చట్టపరమైన, వైద్యపరమైన, మానసిక పరమైన సలహాలను, సహాయాన్ని అందజేస్తారు. ఇక్కడ బాధిత మహిళలు 5 రోజుల పాటు వసతి కల్పించి తిరిగి వారి కుటుంబంలో చేరేలాగా చర్యలు తీసుకుంటారు.

0: లేదా ఏదైనా వసతి గృహానికి పంపి కనీసం 2 సంవత్సరాల పాటు వాళ్లకు రక్షణ కూడా అందిస్తారు. ఈ వసతి గృహంలో వాళ్లకి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించి వాళ్లు వాటి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ప్రయత్నం చేస్తారన్నమాట. ఈ వన్ స్టాప్ సెంటర్లు ఖచ్చితంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా ఉంటాయండి. అలాగే మన మార్కాపురం కొత్తగా జిల్లా ఏర్పడింది కాబట్టి ఇక్కడ కూడా వన్ స్టాప్ సెంటర్ ని మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. వారి సిబ్బందిని కూడా నియామకం జరుగుతోంది ఇప్పుడు. అలాగే మహిళా హెల్ప్ లైన్ 181 181 ఈ టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు 7 రోజుల పాటు ప్రతి అక్కరికి అందుబాటులో ఉంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు డైల్ చేసినట్లయితే వారికి అత్యవసర సహాయం మహిళలకి తప్పకుండా అందజేస్తారు. ఈ 181 గురించి కూడా అందరికీ మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది.
1: మహిళలకు అనేక పథకాలు ఉన్నాయి. అయితే ఈ బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
0: ఈ మిషన్ శక్తిలోని ఉప పథకం అయిన సంబాల్ కి సంబంధించిందే ఈ బేటీ బచావో బేటీ పడావో అని. ఇది హిందీ పదానికి తెలుగు అర్థం ఏంటంటే ఆడపిల్లల్ని మనం రక్షిద్దాము, వాళ్ళని చదువుకోనిద్దామని. ఇది ముఖ్యంగా మన దేశంలో ఆడపిల్లల పుట్టుక చాలా తగ్గిపోతున్న కారణంగా లింగ నిష్పత్తిలో చాలా తేడాలు వస్తున్నాయి పిల్లలు బాలికలు బాలురు. కాబట్టి లింగ నిష్పత్తిని తగ్గించి ఆడపిల్లలందరూ వాళ్ళు పుట్టుకని కూడా నివారించే పరిస్థితుల నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆడపిల్లల పుట్టుకని వాళ్లకు రక్షణ కల్పించి వారి విద్యను ప్రోత్సహిస్తారు. ఈ పథకం ద్వారా లింగ నిష్పత్తిలో తేడాలు నివారింపబడతాయి, బాలికలు విద్యలో ముందుంటారు, బడికి వెళ్లడం నిలిచిపోవడం, బాల్య వివాహాలు ఇలాంటివన్నీ అరికట్టబడతాయండి. బేటీ బచావో బేటీ పడావో పథకం కూడా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ వారి ద్వారా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖని వైద్య శాఖని వీరందరినీ కూడా కలుపుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత రెండవ ముఖ్య ఉప పథకం సామర్థ్య. ఈ పథకం పూర్తిగా మహిళల సాధికారత కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించి మహిళల ఆర్థిక స్వావలంబన మరియు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునిస్తుంది. ఇందులో ముఖ్యమైనవి ఏంటంటే స్వధార్ గృహ. ఈ స్వధార్ గృహాలు అనేవి ఎన్జిఓస్ ద్వారా గానీ లేదా గవర్నమెంట్ ద్వారా గానీ నడపబడతాయి. వన్ స్టాప్ సెంటర్ కి ఎవరైనా ప్రమాదానికి గురి అయినా లేదంటే నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళ వచ్చినప్పుడు వారికి అక్కడ 5 రోజులు లక్షణ కల్పించిన తర్వాత కుటుంబంలో వారు చేరలేని పరిస్థితి ఉంటే తప్పనిసరిగా వారిని స్వధార్ గృహలో చేర్పిస్తారు. ప్రమాదకర పరిస్థితులు లేదా నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ మహిళలు వన్ స్టాప్ సెంటర్ నుండి సహాయం పొందిన వారు వీరందరూ కూడా ఈ స్వధార్ గృహలో ఆశ్రయం పొందుతారు. వీరు తమ మైనర్ పిల్లలు ఎవరైనా ఉంటే వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రయం పొందవచ్చు. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఇక్కడ ఆశ్రయం ఇస్తారు. ఇక్కడ వాళ్ళకి ఉచితంగా భోజన వసతి, వాళ్ళకి కుటుంబంలో ఎలాంటి వసతులు ఉంటాయో అన్ని వసతులు కల్పించడంతో పాటుగా వృత్తి విద్యలో నైపుణ్యం కల్పిస్తారు. తద్వారా వాళ్ళు తర్వాత బయటకు వెళ్లిన తర్వాత ఆర్థిక స్వావలంబన పెంపొందించుకుని వారంతటి వారుగా వారి జీవితాన్ని వాళ్ళు గడుపుకోకునేటట్లుగా మనం తర్ఫీదు ఇస్తామన్నమాట. ఈ స్వధార్ గృహ ప్రభుత్వం ద్వారా గాని లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా గాని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి పర్యవేక్షణలో నడపబడతాయి. తర్వాత చిన్న ఉద్యోగాలు చేసుకునే మహిళలు, ఏదైనా ఉద్యోగినులు, వారు సొంతగా ఇల్లు తీసుకుని ఉండలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా మన ప్రభుత్వము ఈ మిషన్ శక్తి ద్వారా మరియు మిషన్ శక్తిలోని ఉప పథకం మిషన్ సామర్థ్య ద్వారా నడపబడుతుంది. ఇందులో వసతి గృహాలు అనేవి మహిళల కోసం నడపబడతాయి. ఇవి కూడా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ద్వారా పర్యవేక్షణ చేయబడతాయి. తర్వాత ఉద్యోగస్తులైన ఆడవారు పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగంలో వాళ్ళు రెండు అంటే పిల్లల్ని కుటుంబాన్ని తర్వాత ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవడంలో కొంత కష్టపడతారు. వాళ్ళకి ఇబ్బందులు తొలగించాలని ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం నేషనల్ కృషి పథకాన్ని కూడా ప్రవేశపెట్టిందండి. ఈ పథకం ద్వారా ఉద్యోగినుల పిల్లలు 5 సంవత్సరాల్లో పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ల పిల్లల సంరక్షణ కోసం ఈ కృషి సెంటర్లు ఎక్కడైతే ఎక్కువ మంది ఉద్యోగినులు ఉన్నారో ఆ సంస్థ దగ్గర నడపడం జరుగుతుంది. ఈ కృషి సెంటర్లలో పిల్లల ఆలన పాలన చూసి వారికి ప్రీ స్కూల్ విద్యను కూడా నేర్పించడానికి అవకాశం ఉంటుంది. ఈ కృషి సెంటర్స్ ఇవన్నీ కూడా ఈ మిషన్ శక్తిలో భాగమే. వీటన్నిటి ప్రధాన ప్రయోజనం ఏంటంటే మొదట మహిళలు తమ హక్కులు తమ ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం నుంచి మన చేయూతనివ్వడం, ఎటువంటి అభద్రతా భావం లేకుండా జీవించడానికి అవసరమైన మద్దతునివ్వడం, గృహహింస నుండి మరియు ఇతర వేధింపుల నుండి చట్టపరమైన సహాయం అందించడం, రక్షణ కల్పించడం, మహిళలకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం, బాలబాలికల నిష్పత్తిని తగ్గించి బాలికల విద్యను ప్రోత్సహించడం, రక్షణనివ్వడం, ఇవన్నీ చేయడం వల్ల మన దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మన గౌరవ ప్రధాని గారు ఈ పథకాలన్నింటినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి అందించి మహిళల సమగ్ర అభివృద్ధికి తోడ్పడడానికి మిషన్ శక్తిని లక్ష్యంగా చేసి ఈ మిషన్ శక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మిషన్ శక్తి పథకాన్ని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా అందుబాటులో అందరికీ ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్స్ అనేవి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎందుకు ఉంచారు అంటే మహిళలకు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు లేదంటే ఏదైనా అత్యాచారానికి గురైన వాళ్ళు హింసకు గురైన మహిళలకి వెంటనే

అందుకే మనం వైద్యపరమైన సహాయం అందించాలి కాబట్టి మనం ఈ వన్ స్టాప్ సెంటర్లు అన్నింటినీ కూడా తప్పనిసరిగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే నడుపుతారు. దానితో పాటుగా ఇక్కడ ఈ వన్ స్టాప్ సెంటర్ లో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ క్యాడర్ లో ఉన్నవారు ఒకరు నియమించబడతారు డెప్యుటేషన్ మీద. వీరు వీరికి కావాల్సిన ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో గానీ ఇతర విషయాల్లో గానీ చట్టపరమైన సలహాలు అందించడానికి సహాయం చేస్తారు. అలాగే ఒక న్యాయ నిపుణులు కూడా ఉంటారు. వీరు చట్టపరమైన అవసరమైన సహాయాన్ని అందించడానికి ఈ మహిళకి తోడ్పాటు చేస్తారు. ఇమీడియట్ గా వాళ్ళకి వైద్యం అందించడం జరుగుతుంది, మంచి భోజన వసతి కల్పించడం జరుగుతుంది.

సహాయం చేస్తారు. అలాగే ఒక న్యాయ నిపుణులు కూడా ఉంటారు, వీరు చట్టపరమైన అవసరమైన సహాయాన్ని అందించడానికి ఈ మహిళకి తోడ్పాటు చేస్తారు. ఇమీడియట్ గా వాళ్ళకి వైద్యం అందించడం జరుగుతుంది, మంచి భోజన వసతి కల్పించడం జరుగుతుంది. కట్టుబట్టలతో వచ్చిన వారికి కూడా 5 రోజుల పాటు వారికి పూర్తి భద్రతతో కూడిన సహాయ సహకారాలు అందించడం ఈ వన్ స్టాప్ సెంటర్ ద్వారా జరుగుతుంది. ఈ వన్ స్టాప్ సెంటర్ లో ఒక 15 మంది సిబ్బంది కూడా మనకి ప్రభుత్వం తరఫున పనిచేస్తూ ఉంటారు. వీరు నిరంతరం పనిచేస్తారు, 24 గంటలు అందుబాటులో ఉండే సేవలండి. వన్ స్టాప్ సెంటర్ అంటే 10-5 వర్క్ చేసే సంస్థ కాదు, 24 గంటల పాటు మనకి సహాయాన్ని అందించే సంస్థ. ఈ బేటీ బచావో కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైతే భ్రూణ హత్యలు నివారణ జరుగుతుందో అప్పుడే బాలికల నిష్పత్తి, లింగ నిష్పత్తిలో తేడాలు లేకుండా బాలికలు బాలురు కూడా సమాన నిష్పత్తిలో ఉంటారు. అలా ఉంటేనే ప్రకృతి సమతుల్యం ఉంటుంది, మన దేశం కూడా అన్ని రంగాలలోనూ కూడా అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ముందుగా బేటీ బచావో కార్యక్రమం కింద మొదటి నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉంటాయంటే, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్ష నిరోధక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడంలో ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా చేస్తారు. వైద్య సిబ్బంది ద్వారా ఎక్కడ స్కానింగ్ సెంటర్స్ లో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు జరగడానికి లేకుండా తగినన్ని చర్యలు తీసుకుంటారు, వారిపైన నిఘా ఉంటుంది. అటువంటి లింగ నిర్ధారణ పరీక్షలు జరిపించినా జరుపుతున్నట్లు తెలుసుకున్నా, అలాగే జరపమని కోరిన వారిని కూడా వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి. అలాగే తదుపరి బాలికల విద్యను ప్రోత్సహిస్తూ కస్తూరిబా విద్యాలయాలలో బాలికలందరికీ కూడా విద్యను కల్పించడం జరుగుతోంది. ఎలాగైతే బడి నిలిచిపోయిన పిల్లలందరికీ కూడా మనం డ్రాప్అవుట్ అందరినీ కూడా సేకరించి వారిని అందరినీ మళ్లీ బడిలో చేర్పించే కార్యక్రమం జరుగుతుంది. అలాగే పిల్లలు, ఏదైనా ఆడపిల్లలు మంచి వారి యొక్క ప్రత్యేక రంగాల్లో కనుక నిష్ణాతులైన వారికి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ తదుపరి బాలికల విద్యను ప్రోత్సహించడానికి వాళ్ళకి రకరకాల స్కాలర్షిప్లు అలాంటివి కూడా అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా మన దేశంలో బాలికల లింగ నిష్పత్తి బాగా తగ్గడం జరిగింది. అలాగే బాలికల విద్య కూడా ముందుకు

0: అనే విషయాన్ని మహిళాభివృద్ది సంక్షేమ శాఖ ద్వారా ప్రతి గ్రామ గ్రామాన కూడా కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా ప్రజలలో అవగాహన కల్పించి ఎక్కడైతే బాల్య వివాహానికి జరగడం కాదు జరగడానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నా కూడా ఖచ్చితంగా అక్కడ ఈ కమిటీ అందరూ వెళ్లి నిలుపుదల చేస్తున్నారు. తద్వారా మన దేశ సమగ్రాభివృద్దికి ఈ వివిధ పథకాలన్నింటినీ కూడా ఉపయోగించడం జరుగుతోంది. వీటన్నిటికీ మన కేంద్ర ప్రభుత్వం గౌరవ మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారు మహిళల కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాలలో ఒక ప్రత్యేకమైన మరియు చాలా ఉపయుక్తమైన పథకం ఇది. ఈ పథకం అమలు ద్వారా మహిళల సాధికారతని మనం తప్పనిసరిగా సాధించగలుగుతాము. ఈ పథకం కింద వివిధ శాఖలన్నింటినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి మహిళలందరి కోసం ఈ మిషన్ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ మిషన్ శక్తి పథకం ద్వారా మన మహిళలందరూ కూడా భద్రత పొందొచ్చు, రక్షణ పొందొచ్చు, విద్య ఉద్యోగ అవకాశాలను కూడా మనం ఎక్కువగా ఒక భద్రతతో కూడిన వాతావరణంలో కూడా మనం హక్కులను మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ పథకం గురించి అందరూ తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ విషయంలో మనం మన ప్రధాని గారికి మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి.
1: మిషన్ శక్తి పథకం గురించి, ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము, ఆ పథకం యొక్క లాభాలు, స్త్రీలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటారు. రక్త సంబంధం చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ దోస్త్ బీడ్ ఖార్ఖాన్ నుంచి ఎలదండి వైకుంఠం రాజేశ్వరి నరేష్ నీరజ షార్వి కిరణ్ కళ్యాణి రాజు లావణ్య రిషిత్ నవ్య మరియు వీరి కుటుంబ సభ్యులు.

ఓం నమో వెంకటేశాయ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ నుంచి సీత, సుధాకర్, శిరీష, శ్రీరామ్, సుహాస్, అర్జున్, చిన్మయి, వినోద్, వర్ధాన్, విధున్ మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కొత్తగూడెం నుంచి మధుసూదనాచారి, పద్మజ, రమాపావని, వినయ్ కుమార్, మారేపల్లి శ్రీనివాస్ శర్మ, భాగ్యశ్రీ, భాగ్యలక్ష్మి, మనోజ్, గాయత్రి, విహారి, విరించి, మాధవ్, భార్గవి, ప్రశాంత్, దీప్తి మరియు వారి కుటుంబ సభ్యులు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నాగుండె లయలోనా పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట 10 మాటలే అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35కు,
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30కు పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ జన్మ.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటున్నారు. సీతమ్మ పెళ్లి చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లిందు బాటం ఫీడ్ బస్తీ నుంచి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చైతు, భానురాజ్, రాజ్విక, రాజా, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతీబాయి, పూరన్ పాసి, ఉమాశంకర్, షాకీర్, ప్రవీణ్, జి వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

యముడికి మొగుడు చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ నుంచి శ్రీనివాస్, యశోద, సతీష్, ప్రశాంతి, ఫణీ, విజయ, శైలజ, శ్రీనివాస్, సూర్యకుమార్, పద్మావతి, భార్గవ, డాక్టర్ భాను మరియు ఇదే పాటని వినిపించమని మరికొంతమంది శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుంచి గోనే రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు.

నా పేరే భగవాన్ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నాగర్ కర్నూలు జిల్లా చారకొండ నుంచి ఏలే లింగయ్య, భారతమ్మ, అనిత, సునీత, గణేష్ మరియు వారి కుటుంబ సభ్యులు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: కరోనా పల్లే కొడుకు తల్లే ఒల్లిరుసుకుందే కొడలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ రామ రామ రామ.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి, మాతో ముచ్చటించండి.
0: ఫోన్ నెంబర్లు 0874295038, 2950399.

0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి. శనివారం ఉదయం
1: 8:35 నిమిషాలకు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

ఉప్పెన చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, హైదరాబాద్ నుంచి గణేష్ కుమార్, సంధ్యారాణి, సురేష్, దమయంతి, హేమ, యశ్వంత్, సతీష్, జ్యోతి మరియు ఇదే పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు కాలరీస్ కళాసి బస్తీ నుంచి మేకల్ మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి, కుమారస్వామి, సరోజ, ఉమాశంకర్, రజిత, జుగల్ కిషోర్, ఖండేల్వాల్, శ్రీనివాస్ యాదవ్, కవిత మరియు వారి కుటుంబ సభ్యులు.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటున్నారు. ఇంటింటి రామాయణం చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు మచిలీపట్నం నుంచి సుబ్బమ్మ, వరలక్ష్మి, ప్రభావతి, పార్వతీశం, రాజేశ్వరి, హరీంద్రనాథ్, కృష్ణకుమారి, మూర్తి, భానుమతి, రవీంద్ర మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ నుంచి మహేష్, రజని, నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, మణిదీప్, మణిచంద్ర.

కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ అలనాటి మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నోను చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

మధురిమ అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట మిస్సమ్మ చిత్రం నుంచి ఏఎం రాజా పి లీలా పాడిన పాట.

మధురిమ అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఇదాలోకం చిత్రం నుంచి రామకృష్ణ సుశీల పాడిన పాట.

0: నేడు శ్రీవారికి మేమంటే పరహా తగని బలే.
1: పాట ఇల్లరికం చిత్రం నుంచి ఘంటసాల తీసి.

జయసింహ చిత్రం నుంచి ఘంటసాల లీలా పాడిన పాట.

మధురిమ అలనాటి మధురి గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఆత్మగౌరవం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట.

మీరు విన్న ఈ పాట రాముడు భీముడు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట. ఇప్పుడు వినండి సిఐడి చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట.

మీరింతవరకు మధురిమ అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రసార వివరాలు. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు నాట్య కళం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ ఎస్కే గులాం అహ్మద్. 6:35 రైతు సమాచారంలో భూసార పరీక్షలు వివరాలు గురించి తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 చిత్రగీతాలు వినవచ్చు. 7:30 విజయపథంలో బైపీసీలో ఉన్నత భవిష్యత్ వివరాలు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. వ్యాఖ్యానం శ్రీ సొంగా శ్యాంప్రసాద్ మరియు శ్రీమతి డి సౌజన్య. 7:45 చిత్రగీతాలు వినవచ్చు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటారు. 9:30 ఏకచిత్రగానం వినవచ్చు.

10 గంటల 3 నిమిషాలకు 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం చిత్రగీతాలు. ఇక మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ డికే దత్తార్ గారి వయలిన్ వాదనం వింటారు. 12 గంటల 40 నిమిషాలకు ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ కుటుంబ దినోత్సవం సందర్భంగా వసుదైక కుటుంబం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు. 1 గంట 20 నిమిషాలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 1 గంట 50 నిమిషాలకు ఉర్దూలో వార్తలు. 2 గంటలకు మిడ్ డే న్యూస్. 2 గంటల 15 నిమిషాలకు దోపహార్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2 గంటల 30 నిమిషాలకు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ ల్యాండ్లైన్ నెంబర్ 0874-295038, మరొక నెంబరు 295039. 3 గంటల 30 నిమిషాలకు ఏకచిత్రగానం వింటారు. సాయంత్రం 4 గంటలకు చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

సాయంత్ర ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:35 చిత్రగీతాలు వినవచ్చు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో బంగారు తీగ చేపపిల్లల ఉత్పత్తి వివరాలు, ఆకుకూరల ఉపయోగాలు, ఇంకా పొట్టేలు పిల్లల పెంపకం వివరాల గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 కిన్నెర లహరి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్8 9, 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వినవచ్చు.

ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం సరిగ్గా 11:05 దాటి 15 సెకన్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. మరలా రేపు ఉదయం 100.1 MHz పై 5:55 మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.